ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు. క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం. విలువలేని భూమికి విలువనిచ్చేది శ్రమయే. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు.

0: ఇంతవరకు మీరు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ.
1: నమ్మకం అనేది మనిషి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ నమ్మకం అనేది మానవుడికి ఒకసారి కలిగితే జీవితాంతం ఒక పరమావధిని సాధించే వరకు దానిని అనుసరిస్తూ ఉంటాడు మానవుడు. ఇది నిరూపించే ఒక కథను ఇప్పుడు చూద్దాం. ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి అడుగడుగునా భయం ఎక్కువ. తను ఏ పని చెయ్యలేనేమో అనే ఆత్మన్యూనతాభావం బాగా ఉండేది. దాంతో తల్లిదండ్రులు ఏ పని చెప్పినా సక్రమంగా చేసేవాడు కాదు. ప్రతిదానికి భయపడుతూ ఉండేవాడు. ఈ పరిస్థితి తీవ్రంగా మారి వికృత రూపాన్ని ధరిస్తుంది అని భావించిన తండ్రి ఏమి చేయాలో అర్థం కాక ఆ ఊరికి వచ్చిన ఒక సాధువుని సమీపించి తన బాధని వెళ్లబోసుకున్నాడు. దానికి ఆ సాధువు, సరే నేను దానికి పరిష్కారం చూస్తానులే పో అన్నాడు. ఒకరోజు ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా వాళ్ల ఇంటి ప్రాంగణంలో అతనికి ఒక రాగి నాణెము కనిపిస్తుంది. దానిని తీసుకుని తండ్రికి ఇస్తాడు ఆ పిల్లడు. తండ్రి ఆ నాణెం ఏదో మహిమాన్వితమైనదిగా ఉన్నది అని తెలుసుకుని దాని ఆంతర్యమేమిటో కనుక్కోవడానికి మొదటగా తను వెళ్లిన సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు దాన్ని బాగా పరిశీలించి, ఇది చాలా అమోఘమైనటువంటి నాణెము, ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి విజయములు చేకూరుతాయి, ఈ నాణెమును ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు, ఇది ఎక్కడ ఉంటే అక్కడ విజయము తథ్యము అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఆ నాణెమును చాలా జాగ్రత్తగా కాపాడుతూ ప్రతిరోజుకు ఒక్కసారైనా ఆ నాణాన్ని చూస్తూ దాచుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా కొద్ది రోజులలో ఆ పిల్లవాడి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చూచాడు తండ్రి. అలా ఆ పిల్లవాడు ఎదుగుతూనే అనంతమైనటువంటి జ్ఞానాన్ని, అమోఘమైన తెలివితేటలని, ఆత్మస్థైర్యాన్ని పొందాడు. రోజులు గడుస్తున్నాయి. ఆ పిల్లవాడికి వయసు వచ్చింది. అతను సాధించిన విజయ పరంపరలకు లెక్కలేకుండా పోయాయి. దీనికి కారణమైనట్టి ఆ నాణాన్ని గురించి మరొకసారి వాస్తవం తెలుసుకోవాలి అని తండ్రి మరలా సాధువు వద్దకు వెళ్లి, స్వామి, మీరు చెప్పింది అక్షరాలా వాస్తవం. ఈ నాణెము దొరికినప్పటి నుంచి మా పిల్లవాడిలో అమితమైనటువంటి మార్పులు సంభవించాయి. వాడు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాడు. గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా ఆ నాణానికి అంత శక్తి ఉన్నదా అని అడిగాడు. దానికి ఆ సాధువు నవ్వుతూ, నీవు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మీ అబ్బాయిలో ఉన్నటువంటి బలహీనతను నాతో చెప్పావు. అప్పుడు అతనిలో మార్పు తీసుకురావడం కోసం అతను మీ ఇంటి ప్రాంగణంలో తరచూ ఆడుకునే ప్రదేశంలో నేను ఒక రాగి నాణాన్ని వదిలి వెళ్లాను. ఆ తర్వాత అది మీ పిల్లవాడికి దొరకటం, దానిని మీరు తెచ్చి నాకు చూపటం, నేను దాని మహత్యాన్ని మీకు వివరించటం జరిగింది. దాని ఫలితంగా మీ పిల్లవాడు విజయ పరంపరను సాధిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అది అందరూ వాడుకునే సామాన్యమైనటువంటి రాగి నాణమే, కాని దానికి విలువ, మహత్యము ఉన్నది అని చెప్పటంలో మీ పిల్లవానిలో ఉన్న ఆత్మన్యూనతాభావము తగ్గి ఆ నాణము నిజంగా మహత్యాన్ని కలిగి ఉన్నది అనే నమ్మకంతో తను చేసే ప్రతి పనిని ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి నమ్మకానికి, ఆత్మస్థైర్యం చేకూరటం వలన విజయ పరంపరలు లభిస్తాయి. అందుకే మీ వాడి ఆత్మస్థైర్యము, మనోబలాన్ని పెంచే ఒక మార్గాన్ని ఆలోచించాను. అతని విషయంలో ప్రయోగాత్మకంగా ఇలాంటి పని చేయకపోతే అతడు ఎప్పుడూ పిరికివాడుగా, మందమతిగా ఉండాల్సి వచ్చేది. అందుకని ఇప్పటికీ ఈ వాస్తవాన్ని అతనితో చెప్పకుండా, ఆ రాగినాణము పోగొట్టకుండా కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా కాపాడగలిగితే మీ వాడికి ఇక తిరుగులేదు. ఒకవేళ ఆ

0: అగి నాణ్యాన్ని గనక ఏ కారణం వల్లనైనా చేజార్చుకుంటే మీవాడు మళ్లీ పూర్వస్థితికి చేరుకునే ప్రమాదం ఉంది సుమా అని హెచ్చరించాడు సిద్ధుడు. కాని ఇది మోసం కదా అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు తండ్రి. దానికి సాధువు కాదు కాదు, ఇది పిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఒక సాధనం. కాలాంతరాలలో తన ధైర్యాన్ని తన శక్తి ఏమిటో తాను తెలుసుకున్నప్పుడు ఈ నాణెం యొక్క విలువ ఏమీ లేదు అని ఈ విషయాన్ని అతను క్రమంగా తెలుసుకుంటాడు. అప్పటి వరకు ఈ రహస్యాన్ని దాచి ఉంచక తప్పదు అన్నాడు సాధువు. ఆశ్చర్యానికి లోనటువంటి ఆ తండ్రి ఆ రాగి నాణాన్ని ఒక చట్రంలో బిగించి ప్రతిరోజూ పిల్లవాడికి దాన్ని చూపిస్తూ ఆ రహస్యాన్ని తనలో ఉంచుకుని నమ్మకం అనే వాస్తవం వైపు ప్రయాణం చేయించాడు తన పిల్లవాడిని. అచిరకాలంలోనే ఆ పిల్లవాడు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ మనోధైర్యంతో పట్టుదలతో ఎంతో అభివృద్ధిని సాధించాడు. పిల్లలకు మేమున్నాము అని తల్లిదండ్రుల భరోసా గాని లేదా మన వెనక భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని కాని పిల్లలకు సూచించినట్లయితే పిల్లలు భయానికి మానసిక దౌర్బల్యానికి చిక్కకుండా వాళ్లు కోరిన లక్ష్యాలను సాధించగలుగుతారు.
1: విన్నారు కదా, శ్రీమతి ఎన్ తేజశ్రీ గారు అందించిన సుభాషితమతి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

0: ఆకాశవాణి ఈ నెల ప్రతి మంగళ గురు శనివారాలలో రాత్రి 7:15 రైతులు ఈ వేసవిలో వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివిధ శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో ప్రత్యేక పరిచయాలు, ప్రసంగాలు, ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రతి మంగళ గురు శనివారాలలో రాత్రి 7:15 100.1 MHz పై వినండి, విని మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి.
1: వాణిజ్యపరంగా పాలీ హౌజులలో సాగు చేయటానికి అనువైన బహువార్షిక పూల పంట గులాబీ. గులాబీ పూల నుంచి సుగంధ తైలం, పువ్వుల రెక్కల నుంచి రోజ్ వాటర్, అలాగే గుల్కన్ అనే పదార్థాలను కూడా తయారు చేస్తారు. గులాబీ సాగు చేయటానికి ఇసుక, బంకమట్టి నేలలు, ఎర్ర బంకమట్టి నేలలు, ఒండ్రుతో కూడిన బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదయం సూచిక 5.5 నుంచి 6.0 వరకు ఉంటే మంచిది. సాధారణంగా గులాబీ గాలిలో తేమ శాతాన్ని ఎక్కువగా తట్టుకోలేదు, కాని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. గులాబీ మొక్కలను నాటడానికి నేల స్వభావం అలాగే రకాన్ని బట్టి 75 నుంచి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. గులాబీ మొక్కలు జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు, అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటడం చాలా మంచిది. మొక్కలు నాటిన తర్వాత కొత్త చిగుళ్లు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులు ఇచ్చి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. గులాబీ పూలు కొత్త చిగుర్లపైన పూస్తాయి, కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేయాలి. కొమ్మలను కత్తిరించినప్పుడు చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలను, తెగులు లేక పురుగులు ఆశించిన కొమ్మలను, బలహీనంగా ఉన్న కొమ్మలను, వేరుమూలంపై వచ్చే కొమ్మలను వెంటనే కత్తిరించాలి. ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపుల వైపు ఉన్న మొగ్గకు సుమారు 5 మిల్లీమీటర్ల పైన ఉండే విధంగా కొమ్మలను ఏటవాలుగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకు నీమ్ పేస్ట్ పోయాలి. ఇక పోషక యాజమాన్యం విషయానికొస్తే, కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7 నుంచి 10 కిలోల పశువుల ఎరువు, 1 కిలో ఘనజీవామృతం వేయాలి. నాటడానికి 60 రోజుల ముందుగా పచ్చిరొట్ట పైలను పెంచాలి. ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 2 టన్నుల బయోడైనమిక్ కంపోస్ట్ లేదా 1 టన్ను ఘనజీవామృతం వేయాలి. ఎకరానికి 0.5 టన్నుల వేపపిండి వేయాలి. ఎకరానికి 10 కిలోల అజస్ బెరిలియం, 10 కిలోల పాస్పో బాక్టీరియా, 10 కిలోల మైకోరైజా వేయాలి. మొక్కలు నాటేటప్పుడు నాటిన 3, 4, 5 నెలల తర్వాత 0.5 టన్నుల వర్మి కంపోస్ట్ చొప్పున వేయాలి. 5% వేప నూనె పిచికారీ చేయాలి. అలాగే 5% వేప నూనె మొక్కల మొదల దగ్గర చల్లాలి. మొక్కలు నాటిన 60, 90, 120 రోజుల తర్వాత 3 సార్లు అగ్నిహోత్ర బూడిదను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరుగుదల బాగుండాలంటే నాటిన మొదటి నెల నుంచి

0: పది రోజుల వ్యవధిలో 3% పంచగవ్య ద్రావణాన్ని సంవత్సరానికి 35 సార్లు పిచికారీ చేయాలి. నెలకొకసారి చదరపు మీటర్ కి 1 లీటర్ చొప్పున 3% దశగవ్య భూమిపై చల్లాలి. మొక్కలు నాటిన 3, 4, 5, 6, 7, 8 నెలల తర్వాత 10% వర్మి వాష్ పిచికారీ చేయాలి. ఎకరానికి 1 గ్రాం చొప్పున మొక్కలు నాటిన 75 రోజుల తర్వాత కొమ్మశిలిక నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7 నుంచి 8 సంవత్సరాల వరకు పూలు పూస్తాయి. మార్కెట్ కొరకు గులాబీలను మొగ్గగా ఉన్నప్పుడే కోయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే గులాబీ సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.
1: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. 3.1 MHz పై ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు.

ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 చిత్రగీతాలు వింటారు. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. సమాచార ప్రభాత 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది 8:35. కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం ఈ ప్రసారంలో 8:35 వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు. 10:00 బతుకమ్మ పాట, తెలంగాణ ఆట రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:30 చిత్రగీతాలు వింటారు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం 12:10 ప్రసారమవుతుంది. ఇందులో పండిట్ రాజన్ సాజన్ మిశ్రగారుల గాత్రయుగలం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నవదుర్గలను కొలుద్దాం ప్రసంగం, అనంతరం ఆర్థిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమం, 1:50 ఉర్దూ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒక చిత్రంలోని పాటలు. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:00 ఎం శ్రీ శిరీష బృందం సమర్పించే బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు 5:00 5:30 చిత్రగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:45 సామూహిక గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో పీసీఓఎస్ సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెదశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 8:30 కిన్నర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 శ్రీ విజయకృష్ణ నాట్యమ

మండలి వారి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. పౌరాణిక నాటక కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:44 దాటి 30 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నీనో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్బంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపడతా ఉన్నాం. సరస్ మేళాకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవం

0: ఉత్సవాల్లో భాగంగా ఆశ్రయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బసవపున్నయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ఎనవదుర్రు కాలువ పైవంతనులకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో ఎనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నీనో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్బంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణలు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే

0: రాష్ట చెన్నారం నుంచి చిన్న మాదారం తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాడిలా విజయవాడ ఉత్సవ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నీనో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గ రేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. యస్మిన్ 7,300,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమస్తి. సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి, ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రా సంస్మరదా శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రం అపి రాష్ట్రాయ సమర్పితం. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 9,000,000,000 కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై నగరె అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్వేషయతి. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. హ్యః సాయంకాలే చెన్నై నగరె జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి.
2: ఆజ్ కంపోనెంట్ సే టెక్నాలజీ ఔర్ ఫినిష్ ప్రొడక్ట్స్ కా హర్ రాజ్య మే కేంద్ర సర్కార్ ప్రొడక్ట్ చైన్ కో మజబూత్ కర్ రహీ హై ఔర్ ఇన్హీ కోషిషో కా పరిణామ్ హై ఆజ్ హమ్ దునియా కే సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హై. 2014 సే అబ్ తక్ హమారే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ 11 టైమ్స్ బడే హై, హమారే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ 50 టైమ్స్ బడే హై ఔర్ హమారే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ నే భీ నయా రికార్డ్ బనాయా హై.
1: సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగటనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన నిర్దిల్ల్యాం మార్గావరోధాయ వెరిగేటింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ

0: सम्बद्ध याचिकायां न्यायालयेनोक्तं यत् असौ समेषां पक्षाणां मन्तव्यं श्रोष्यति सुनिश्चितं च करिष्यति यत् कस्मै अपि असौविध्यं न भवेत्। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: आकाशवाणी वार्ताभिः संयोज्यन्ताम् एक्स्पटले @AIRNewsAlerts इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च news.air.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
0: क्रिकेट क्रीडायां गतरात्रौ इंदौरनगरस्य होलकर क्रीडांगणे भारतीय दलेन वेस्टइंडीज दलं 14 धावनांकैः पराजितम् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद जिला समग्र निवेदिक विंटारु निवेदिकनंदिस्तारु श्री पी नागेंद्र बाबु।
3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఉద్యోగులు రైతాంగం విద్యుత్ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్ లో ఉన్న 2 డీఏల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్టంలో 17% వర్షపాతం లోటుతో పాటు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కరువు సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం 7800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో పాటు కోహెడా ఫ్రూట్ మార్కెట్ అభివృద్ది, 10 ఈపీసీ ప్రాజెక్టుల పురోగతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 రోజుల పాటు వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రశ్నలు, చర్చలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో సభ సుదీర్ఘంగా సాగింది. ఇందులో భాగంగా సభ 3 ప్రభుత్వ తీర్మానాలతో పాటు 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 4 స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాలు, బలిదానాల వల్లనే హైదరాబాద్ భారత యూనియన్ లో అంతర్భాగమైందని, వారి పోరాటాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్న ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటే బతుకమ్మ, 1000 స్తంభాల గుడి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగర ప్రజా రవాణా రంగంలో బృహత్తర మార్పుకు శ్రీకారం చుడుతూ టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎంఆర్ఎల్ సంయుక్తంగా రూపొందించిన మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ ఈ పాస్ తో పాటు ఆటో ఛార్జీల సవరణ జీవోను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 52,000 కోట్ల రూపాయలతో నగరాభివృద్ది, 38,000 కోట్ల రూపాయలతో మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి తొలి విడతలో పారదర్శకంగా 480 మందిని ఎంపిక చేశామని, సుమారు 1 కోటి రూపాయల విలువైన ఇళ్లను ఏడాదిలోపే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన జిల్లాల కోసం ప్రత్యేక విత్తన బ్యాంకు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ల్యాబ్ టు ల్యాండ్ విధానాన్ని వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రోజ్గార్ మేళాతో దేశంలో ఉద్యోగ విప్లవం కొనసాగుతోందన్నారు. వికసిత్ భారత్ 2047 సాధనలో యువత పాత్ర కీలకమని, ఏఐ, రోబోటిక్స్ వంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో

0: సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొని యువత సైక్లిస్టులతో కలిసి నెక్లెస్ రోడ్డులో సైకిల్ తొక్కి సందడి చేశారు. యువతపై డ్రగ్స్ చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని వివరిస్తూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. ఖైరతాబాద్ మహాగణపతిని ప్రత్యేక పూజల అనంతరం హుస్సేన్ సాగర్ లో విజయవంతంగా నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభయాత్ర, నిమజ్జన ఊరేగింపు కూడా ప్రశాంతంగా పూర్తయింది. ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
1: హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి నాగేంద్ర బాబు. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
2: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దిస్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద

11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని

మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్ష్దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్ లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు IOM తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న
బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

0: ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్ లో ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా పి సుశీల ఆలపించిన మల్లమ్మ కథ చిత్రంలోని ఈ పాట వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట.

0: మీరు విన్న ఆ పాట చిల్లర దేవుళ్ళు చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించారు. కార్యక్రమంలో ఎప్పుడు వినండి, కళ్యాణ వీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.
1: ఇష్ట దేవతా ప్రార్థనంబుగా విలిచిన తదనంతరంబున మేము ప్రదర్శించబోవు ఆ రుద్ర కవి విరచితంబగు మహిషాసుర మర్దనంబను యక్షగాన నాట్య ప్రబంధంబునందు.

తగతాహ తగ తగ తరి కణంగు తగతాహ తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగు తగ తగ తరి కణంగ

నేనెవడనా? సురకి

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలో విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. మనం కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని చులకనగా చూసినట్లయితే, ఏంటి గంజిలో ఈగను తీసేసినట్టు తీసేశారు, పురుగును చూసినట్టు చూశారు అంటూ ఉంటాం. కాని ఆ పురుగుకు కూడా ఓ చరిత్ర ఉంటుందండి. అందుకే దేన్ని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. వానాకాలంలో ఉబ్బగా ఉన్నప్పుడు భూమిలో నుండి రెక్కల పురుగులు కుప్పలు కుప్పలుగా పైకొస్తాయి. ఈ పురుగులను ఉసిళ్ళు అంటాం. ఈ ఉసిళ్లనే రెక్కలున్న చెదపురుగులని కూడా అంటారు. కొత్త పుట్టల్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఉసిళ్ల జీవితకాలము ఒక్కరోజే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కాని ఇది అపోహ మాత్రమే. చాలా పురుగులు చనిపోయినా కొన్ని జంటలు కొత్త పుట్టల్ని ఏర్పరుస్తాయి. మన దేశంలో పలు ప్రాంతాల్లో వీటిని పోషకాహారంగా కూడా స్వీకరిస్తారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రము ఈ ఉసిళ్లపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కీటకాలపై పరిశోధనలు జరిపే నిపుణుల ప్రకారము ఉసిళ్ళు ప్రత్యేకమైన కీటకాలు కావు. అవి రెక్కలు మొలచిన చెదపురుగులే అంటున్నారు. చెదపురుగులు తరాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. తేనెటీగలు చీమల్లాగే చెదపురుగులు కూడా సామాజిక జీవులు. ఒక పుట్టలో వేల నుండి లక్షల సంఖ్యల్లో చెదపురుగులు ఉంటాయి. వీటిలో రాజు, రాణి, కూలి, కాపలా భటులు అనే నాలుగు ప్రధాన వర్గాలు ఉంటాయి. నిమిషానికి 25 గుడ్లు పెట్టే రాణి చెదపురుగు ఒక్కరోజులో 1000 గుడ్లు పెడుతుంది. దీని ద్వారానే చెదపుట్ట అనేది విస్తరిస్తుంది. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారము తేనెటీగలు చీమలతో పోలిస్తే చెదపురుగులకు ఓ ప్రత్యేకత ఉంది. మగచీమ లేదా తేనెటీగ పునరుత్పత్తి తరువాత చనిపోతుంది. కాని చెదపురుగుల విషయానికి వస్తే రాజు చెదపురుగు రాణితో ఏళ్లపాటు కలిసి ఉండి పునరుత్పత్తిలో పాల్గొంటుంది. ఎందుకంటే రాణికి వీర్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యము ఉండదు. కొన్ని చెదల పుట్టల్లో రాజు రాణి కాకుండా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణి ఆడమొగ చెదపురుగులు ఉంటాయి. ఈ శ్రేణికి చెందిన చెదలే వానాకాలంలో రెక్కలు తెచ్చుకుని బయటకు ఎగురుతాయి. వీటినే మనం ఉసిళ్ళు అని కూడా అంటూ ఉంటాం. ఒకవేళ పుట్టలోని రాజు లేదా రాణి చనిపోయినట్లయితే వీటి స్థానాన్ని భర్తీ చేయడం ఆ ద్వితీయ స్థాయి చెదల పురుగుల యొక్క విధి. ఈ పుట్ట అనేక తరాలతో చాలా ఏళ్లపాటు చెదపురుగులు మనుగడ సాగించడానికి తోడ్పడుతుంది. అందుకే కొన్ని చెదల పుట్టలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇలా ఉండటము దీర్ఘకాల మనుగడకు నిదర్శనము. పునరుత్పత్తి ప్రక్రియలో భాగంగా కొత్త పుట్టలను నిర్మించడానికి ఉసిళ్ళు వేల సంఖ్యలో వాటి పుట్టల్నుంచి బయటికి వస్తాయి. వానాకాలంలో తేమతో కూడిన వాతావరణము ఉసిళ్ళు ఎగరడానికి అత్యంత అనుకూలము. వానల కారణంగా మట్టి తడిగా మెత్తగా మారడం వలన జతకట్టిన

0: పురుగుల జంటలకు కొత్త పుట్టల్ని నిర్మించుకోవడము సులభంగా ఉంటుంది. వానాకాలంలో ఎక్కువ ఆహారం లభించడం కూడా జీవులకు పునరుత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఉసిళ్ల జీవితకాలము ఒక్కరోజేనన్న నమ్మకము అవాస్తవమని నిపుణులు స్పష్టం చేశారు. పునరుత్పత్తి కోసము బయటకు వచ్చే వేల జంటల్లో చాలా వరకు పక్షులు, కప్పలు వంటి ఇతర జీవులకు ఆహారంగా మారడము లేదా వివిధ కారణాలతో చనిపోవడము జరుగుతుంది. తక్కువ సంఖ్యలో మాత్రమే జంటలు కొత్త పుట్టల్ని విజయవంతంగా నిర్మిస్తాయి. చాలా ఉసిళ్ళు చనిపోవడం చూసి ఈ అపోహ పుట్టి ఉండవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మనుషులు కూడా ఉసిళ్ళు అధికంగా చనిపోవడానికి ఒక కారణమని మరికొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉసిళ్లను ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. వానాకాలంలో ఉసిళ్ళు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వాటిని సేకరించి ఎండబెట్టి వేయించి ఆహారంగా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉసిళ్లను పోషకాలున్న రుచికరమైన ఆహారంగా భావించినప్పటికీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు పెద్దగా లేవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన రీతిలో వీటిని వండి తింటే ఎలాంటి సమస్య ఉండదని కూడా వెల్లడించారు. విన్నారు కదా, ఉసిళ్లను చూసి ఏదో వాన పడగానే వచ్చిపోయే పురుగులు అని అనుకుంటూ ఉంటాం, కాని వాటికి కూడా ఓ చరిత్ర ఉందండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: భారతదేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ రూపాయి. మనం రోజు ఉపయోగించే నోట్లు, నాణేలు సాధారణంగా కనిపించినప్పటికీ వాటిలో కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా RBI గవర్నర్ సంతకం నుంచి వివిధ రకాల కోడ్స్, భాషలు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ కరెన్సీ నోట్లపై. నోట్లపై కనిపించే చిన్న అక్షరాలు, కరెన్సీ చివరిలోని నాలుగు గీతలు ఎందుకుంటాయో తెలుసా? చాలామంది గమనించకపోయినా వాటికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలనే తెలుసుకుందాం. భారత కరెన్సీపై నాలుగు గీతలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు. వీటిని దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా నోట్లపై ముద్రిస్తారు. ఎందుకంటే ఈ లైన్లో టచ్ చేసి అది ఎంత నోటు అనే విషయాన్ని చెప్పగలరట. అయితే 100, 200, 500 నోట్లపై వేర్వేరు రకాల లైన్స్ ఉంటాయి. 100 రూపాయల నోటు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. అయితే దానికి 2 సున్నాలను కూడా యాడ్ చేస్తారు. ఇక 500 నోటు 5 గీతలు ఉంటాయి. అందులో ఈ గీతల సహాయంతో నోటు విలువను అర్థం చేసుకుంటారు. ఇక కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నంబర్లను గమనిస్తే ఆ సీరియల్ నంబర్ మధ్యలో లేదా పక్కన ఉండే ABCD వంటి చిన్న అక్షరాల గురించి చాలా మంది ఇవి కేవలం సీరియల్ నంబర్లో భాగమని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ చిన్న అక్షరం వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI ముద్రించే ప్రతి నోటుపై ఉండే ఈ అక్షరాలు ఆ నోటు పుట్టుకను తెలియజేస్తాయి. అంటే ఆ నోటు దేశంలోని ఏ నగరంలో ఉన్న ముద్రణాలయంలో తయారైందనే విషయాన్ని ఈ అక్షరాలు వెల్లడిస్తాయి. ఇది RBI భద్రతా వ్యూహంలో ఒక కీలక భాగం. మరి ఏ అక్షరం ఏ నగరాన్ని సూచిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించడానికి ప్రధానంగా 4 ప్రభుత్వ ముద్రణాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రెస్కు RBI కొన్ని ప్రత్యేక అక్షరాలను కేటాయించింది. మీ నోటుపై ఎటువంటి అక్షరం లేకపోయినా లేదా ABCD అక్షరాలు ఉంటే అది మైసూరులోని ముద్రణాలయంలో తయారైందని అర్థం. అలాగే నోటుపై EFGHK అక్షరాలు ఉంటే అది మధ్యప్రదేశ్లోని బ్యాంక్ నోట్ ప్రెస్ బిఎన్పి నుండి

0: వచ్చిందని అర్థం. సీరియల్ నంబర్లో RSTUV అక్షరాలు కనిపిస్తే ఆ నోటు సల్బోనీలోని ఆర్బీఐ నోట్ ప్రింటింగ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తయారైందని అర్థం. ఒకవేళ నోటుపై LMNPQ అక్షరాలు ఉంటే అది మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్లో ముద్రించబడిందని అర్థం. ఇన్ని అక్షరాలున్నా మరి కొన్ని అక్షరాలను ఎందుకు వాడరో చూద్దాం. కరెన్సీ నోట్లపై కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి IJOXYZ అనే అక్షరాలను RBI ఇన్సెట్లుగా ఉపయోగించదు. ఎందుకంటే ఇవి అంకెలు లేదా ఇతర గుర్తులను పోలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త నోట్లలో ఈ భద్రతా ఫీచర్లు మరింత పటిష్టమయ్యాయి. నకిలీ నోట్ల చెలామణిని అరికట్టడానికి మరియు నోట్ల ట్రాకింగ్ కోసం ఈ అక్షరాల కోడింగ్ విధానాన్ని RBI పక్కాగా అమలు చేస్తుంది. తర్వాతిసారి మీ చేతికి రూపాయి నోటు వచ్చినప్పుడు దానిపై ఉన్న చిన్న అక్షరాన్ని గమనించండి. అది నాసిక్ నుంచి వచ్చిందో లేక మైసూర్ నుంచి వచ్చిందో మీకే అర్థమవుతుంది. 1 రూపాయి 5 రూపాయల నాణ్యంపై ఉన్న గుర్తుల రహస్యం ఏంటి? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని నాణ్యాలకు వజ్రాల గుర్తులు, కొన్నింటికి చుక్కలు, మరికొన్నింటికి నక్షత్రాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లతో పాటు నాణ్యాలను కూడా జారీ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయల నాణ్యాలను చలామణిలో ఉన్నాయి. దేశంలో నాణ్యాలను ముద్రించే హక్కు ఎవరికి లేదు. భారత ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలదు. వీటిపై ప్రత్యేక మార్కులు ఎందుకున్నాయి అనే విషయానికి వస్తే, నాణ్యాలను 4 టంకశాలలో ముద్రిస్తారు. అవి ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలలో. ప్రతి నాణ్యం మీద ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది. ఈ గుర్తు నిజానికి అది ఎక్కడ తయారు చేయబడిందో సూచిస్తుంది. ఏదైనా నాణ్యం ఎక్కడ ముద్రించబడిందో మీరు దానిని గురించి తెలుసుకోవచ్చు. ప్రతి నాణ్యం మీద ఈ ప్రత్యేక గుర్తు ఉంటుంది. దీనిని సాధారణంగా మనం పట్టించుకోము. నాణ్యం కింద చివరన ఒక చిన్న గుర్తు ఉండి దానిపై ముద్రణ సంవత్సరం రాసి ఉంటుంది. ఈ గుర్తు నాణ్యం ఏ టంకశాలలో తయారు చేయబడిందో సూచిస్తుంది. ఉదాహరణకు ఒక నాణ్యంపై ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటే అది ముంబై మింట్లో ముద్రించి ఉండవచ్చు. అందువల్ల నాణ్యంపై ఎటువంటి గుర్తు లేకపోతే అది కలకత్తా మింట్లో ముద్రించి ఉండాలి. ఒక నాణ్యం మీద నక్షత్ర గుర్తు ఉంటే అది హైదరాబాదులో తయారు చేసి ఉండాలి. చుక్క గుర్తు ఉన్న నాణ్యం నోయిడాలో తయారు చేసింది. ఒకే విలువ ఆకారం ఉన్న నాణ్యాల మధ్య తేడా లేదు. వాటి ధర, కొనుగోలు శక్తి, బరువు, రూపురేఖలు, వెనుక భాగం ఒకేలా ఉంటాయి. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే దానిపై ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది. అది ఆ నాణ్యం ఎక్కడ తయారు చేశారో మీకు తెలియజేస్తుంది. భారతదేశ కరెన్సీ నోట్లపై నవ్వుతున్న మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. అలాగే మరోవైపు చారిత్రక కట్టడాలు, స్మారక నిర్మాణాలు ఉంటాయి. వీటిని చాలా మంది గుర్తించే ఉంటారు. దేశంలోని చారిత్రక, పురాతన, స్మారక నిర్మాణాల వైవిధ్యాన్ని, వైభవాన్ని తెలియచెప్పేందుకు ఇలా కరెన్సీ నోట్లపై వీటిని ముద్రిస్తుంది RBI.
1: విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్.
2: ఈ బాక్స్ లో కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది. ఇంకా ఇందులో రాస్తుంది సంక్రమిత రక్తం ఇంకా రక్త ఉత్పాదనల ద్వారా HIV సంక్రమించవచ్చని. మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే HIV రిస్క్ అధికం. HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICDC లో సంప్రదించండి లేదా టోల్ ఫ్రీ 1909 కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
5: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
6: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాపిటల్ Y ఆఫ్ SBI,
7: మీ సైబర్ రక్షక్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మానవ న్యూస్ ఉంటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. సిఆర్పీఎఫ్ స్పోర్ట్స్ కోటా క్రింద జనరల్ డ్యూటీ కోసం హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్లో 182 పోస్టులకు గాను పురుషులకు 150, మహిళలకు 32 పోస్టులు కేటాయించబడ్డాయి. కానిస్టేబుల్లో 339 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 258, మహిళలకు 81 పోస్టులు కేటాయించబడ్డాయి. హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షకు తోడు నిర్దేశిత ఆటల్లో స్థానాలు సాధించి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుకు 10th పాస్ అవడానికి తోడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, క్రీడా సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు, ఒరిజినల్స్ పరిశీలన తర్వాత తుదిగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://rect.crpf.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://rect.crpf.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ నవంబర్ 11, 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. సివిల్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సహా మరికొన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంఎస్సీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎంపిక 2 దశల్లో ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.joinindianarmy.nic.in www.joinindianarmy.nic.in ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 29, 2026. మరొక ప్రకటన. కెనరా బ్యాంక్ 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ఏపీలో 247, తెలంగాణలో 134 ఖాళీలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంటర్, డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షలో సాధించిన మార్కులు, పర్సంటేజ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://nats.education.gov.in https://nats.education.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 17, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య రచనలోని పాట వినిపించమని కోరుతున్నారు. శ్రోతలు కొత్తగూడెం నెహ్రూ

నుంచి యనగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మహేష్ సిద్ధార్థ, కార్తిక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంత కోరుతున్న ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. చిత్రం కాంచనగంగా.

రెండేళ్ళు ఈ చిత్రం కోసం జావేద్ అలీ శ్రీమణి పాడిన పాట. ఈ పాటను కోరుతున్నారు శ్రోతలు. బచ్చల కోయగూడెం నుంచి జైత్ర, వినూత్న, దేవకృష్ణ, సైదీప్తి, వైష్ణవి, యామిని, సంహిత, మోక్షిత, జీనత్ వీరందరి కోసం

గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కిన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ ఆత్మారావు, అమ్మ వెంకటమ్మ, వెంకట నరసమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజేశ్వరం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరింత కోరుతున్న ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలోని ఢమరుకు అంచితం కోసం శంకర్ మహాదేవన్ బృందం ఆలపించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: శ్రోతలు కోరినచ్చి తిరిగి తెల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుంచి గోనరవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన మహాసంగ్రామం చిత్రంలోని పాట కావాలని కోరారు. వీరందరికోసం ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: కార్యక్రమంలో తర్వాత కళ్యాణ్ మాలిక్ సుమిత ఆలపించారు. కీరవాణి సంగీత సారథ్యంలోని ఈ అబ్బాయి చాలా మంచివాడు, చిత్రంలోని పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు, పద్మ, జకుల, నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, బాధావత్ లింగయ్య, సావిత్రి, వీరి కుటుంబ సభ్యులు ఇక నుంచే కోరుతున్నారు. కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, దక్షిశ్రీ, దుష్యశ్రీ, కౌశిక్, స్వప్న, నయాన్స్ రామ్, వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రశాంత్ నగర్ నుంచి కోరుతున్న శ్రోతలు, వీరందరి కోసం ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలోని ఈ పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కిండర్ల హరి శ్రోతలకు నుంచి తిరిగితల కార్యక్రమంలో తర్వాత వినండి. ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన యుగల గీతం. ఈ పాట కావాలని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు 14 నంబర్ బస్సు నుంచి భరతలాల్ పరదేశి, భారతీబాయి.

జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, ఇష్రత్ లోద్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరందరి కోసం చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రంలోనే ఈ పాట.

మహాదేవన్ సంగీత సారథ్యంలోని శుభ సంకల్పం చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట గ్రామం నుంచి నరసింహ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన సిరిసిరి మూవ చిత్రంలోని పాట వినిపించమని కోరుతున్న శ్రోతలను ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియా నుంచి బాలాజీనగర్ నుండి మోకల్ల సర్వయ్య, లక్ష్మీనరసింహ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, అక్రో వీరందరి కోసం సిరిసిరి మూవ చిత్రం నుండి ఈ పాట వినండి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష. మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో తర్వాత పట్టు చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆత్రేయ గీతం, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన యుగులం, కోర్టున శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్న శ్రోతలు. వీరికోసం జేబుదగ చిత్రం నుంచి ఈ పాట.

లక్ష్మీపల్లి మండలం సంజయ్ నగర్ నుంచి దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి, కిరణ్, స్వప్న, జ్యోతి, అవినాష్ వర్మ, కిషోర్బాబు, లావణ్య, చాతుర్య, ప్రసిద్ధి కోటమ్మ, ఇంకా వీరి స్నేహితులు ఇదే ప్రాంతం నుంచి కాగితపు వెంకటేశ్వరరావు, వంశీ, ఇందు, దక్షశ్రీ, విశ్వశ్రీ, కౌశిక్, స్వప్న, నియాన్స్రామ్, హసీనా, మధు, సాగర్, శ్రీకాంత్, శ్రీను, రజని, గాయత్రి, ఇంకా వీరి స్నేహితులు వీరందరూ కోరుతున్నారు. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పిసుసిలు ఆలపించిన యుగల గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం.

కార్యక్రమంలో చివరిగా వినండి. సంగారెడ్డి జిల్లా హాతిమూరు మండలం నుంచి చిందుల నాగారం గ్రామం, దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేష్, రాజ్కోటి లక్ష్మణ్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వరి, లక్ష్మి దుర్గయ్య, ప్రవళిక, దుర్గాప్రసాద్ వీరందరూ కోరుతున్నారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన స్వర్ణకమలం చిత్రంలోని పాట కోరారు.

ఆకాశవాణి కేంద్రం ఏకచిత్రగానం ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ్నగర్ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించారు. గానం ఘంటసాల పి సుశీల ఎల్లారీశ్వరి. వినండి సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ్నగర్ చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో మీకోసం.

0: తాగలేవా?
1: నువ్వు తాగలేదని బాధగా ఉందా?
0: మా పెద్దలేని సంపాదించి పెట్టలే పాపిస్తాము తాగి తగలెట్టేదానికి.
1: కరెక్ట్. పెద్దవాళ్ళు సంపాదించిందంతా పాపిస్తు సొమ్మే అయితే కుర్రవాళ్ళు తాగి తగలేయడమే పుణ్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు ఏకచిత్రగానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ గర్జితంలోని పాటలు వింటున్నారు. ఆచార్య ఆత్రేయ సహచరునికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. ఘంటసల పి సుశీల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించారు. వినండి ప్రేమనగర్ చిత్రంలోని పాటలు. ఏకచిత్రగాన కార్యక్రమంలో ఉన్నాం.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

ఇంతవరకు మీరు సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ్ నగర్ చిత్రలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కెవి మహాదేవన్, సాహిత్యం అందించారు ఆచార్య.

ఆలపించిన వారు ఘంటసాల పి సుశీల ఎల్ఆర్ ఈశ్వరి. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
1: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
2: చాలు, ఇక్కడే అడగండి. వై? రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
0: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. బతుకమ్మ పాట, తెలంగాణ ఆట. రూపకం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి బతుకమ్మ పాట, తెలంగాణ ఆట. రూపకం.
4: ప్రపంచంలో మరెక్కడా లేని రంగురంగుల పూల బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి. చప్పట్లతో జానపదుల పాట, ఆటల కలయికే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వచ్చేసింది. తెలంగాణ పల్లెల్లో పండుగ వాతావరణం మొదలయ్యింది. ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేశారు. తోటి స్నేహితులతో, బంధువులతో కలిసి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పండుగ కోసం సంవత్సరమంతా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఆడపడుచులు ఎంతో మంది ఉన్నారు. ప్రకృతిలో అందమైన రంగురంగుల పూల పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ఆడుకునే సమయం ఈరోజే. మరి

బతుకమ్మ అంటే పూల సంబర పండగ. గ్రామాలలో తెల్లవారుతూనే పూలను సేకరించడం పెద్ద వేడుక. తంగేడు పూలు, గూనుగు పూలు, కట్ల పూలు, చామంతి, బంతి, గన్నేరు ఇలా ఎన్నో రకాల పూలతో బతుకమ్మను అందంగా అమరుస్తారు. గూనుగు పూలు తెల్లగా ఉంటాయి. వాటిని రంగురంగుల నీళ్లలో ముంచి పలు రంగుల్లోకి మారుస్తారు. ఎన్ని రకాల పూలున్నా తంగేడు పూలవే ప్రాధాన్యం. పసుపు వర్ణంలో బంగారంలో మెరిసిపోతూ ఉంటాయి. పసుపు రంగు ఐదవతనానికి సంకేతం. బతుకమ్మను పేర్చడం ఒక కళ. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని బతుకమ్మను అమరుస్తారు. గుమ్మడి ఆకులను పెద్ద పళ్లంలో పరిచి ఆ ఆకుపై పసుపు, కుంకుమలు, అక్షింత చల్లి వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు. ఇలా వివిధ రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు.

పెనబతుకమ్మను పేరుస్తారు. దానిపై తమలపాకులో కాని చిక్కుడాకులో కాని పసుపు ముద్దను గౌరమ్మగా పెట్టి మధ్యలో నొక్కి రెండు శిఖరాలుగా చేస్తారు. ఇవి శివపార్వతులకు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు. వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి మందిరం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో సంపదలతో వర్ధిల్లేలా అనుగ్రహించాలని ప్రార్థిస్తారు. తరువాత బంధుమిత్రులతో పాటు బతుకమ్మలను తలపై పెట్టుకుని చెరువు వద్దకు చేరుకుంటారు. మధ్యలో పెద్ద బతుకమ్మను పెట్టి మిగతా వాటిని చుట్టూ సర్దుతారు. వయోభేదం లేకుండా మహిళలు బతుకమ్మల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు చెరుస్తూ బతుకమ్మ పాటలు పాడుతారు. పెళ్లి కాని ఆడపిల్లలు పిల్లలు వాళ్లు ఒక గుంపుగా తయారై కోలాటం ఆడుతారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి గౌరమ్మను మంగళసూత్రాలకు పూసుకుని వారి కుటుంబాలను చల్లంగా చూడమని వేడుకుంటారు. ఆ తర్వాత తెచ్చిన నైవేద్యాలను ఒకరికొకరు పంచుకొని ఆరగిస్తారు.

పూలలో ఎన్నో రకాలు ఉన్నాయి. గడ్డిపూలు, కట్లపూలు, బంతులు, చేమంతులు, బొడ్డుమల్లెలు, టేకు పువ్వులు, ఇసుక బంతులు, పట్టుకుచ్చులు, సీతమ్మ జడలు, గుమ్మడి పూలు, ఇలా తీరుక్క పూలు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇంటి పెరట్లో కూడా దర్శనమిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి పూలు కొనుక్కోవలసిన పరిస్థితి అక్కడక్కడా ఉంది. మరికొందరైతే పేపర్ పూలతో బతుకమ్మలను చేసి పండుగను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ వెదురుతో సిబ్బిని చేయించుకునేవారు. వెదురు సిబ్బి లేకుండా బతుకమ్మ లేదు అనేంతగా ఉండేది వాటి అవసరం. వెదురు సిబ్బిలోనే తీరొక్క పూలను పేర్చి బతుకమ్మను తయారు చేసేవారు ఆ రోజుల్లో.

0: పల్లెల్లో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటే తోటి మహిళలంతా చప్పట్లు కొడుతూ పాటను అనుకరిస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఈ జానపద గీతాలు చుట్టుప్రక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తూ ఉండేది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో ఆడబిడ్డల కష్టసుఖాలు, ప్రేమలు, స్నేహం, బంధుత్వాలు ఉట్టిపడేవి. ఇప్పటికీ కోలాటాల నడుమే ఆడపడుచులు బతుకమ్మను ఆడుతున్నారు.
1: రామారామ్.

తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ అత్యంత ప్రత్యేకమైనది. ఆ రోజు పెద్దగా బతుకమ్మలను పేర్చడమే కాకుండా ప్రత్యేకమైన పిండి వంటకాలు, తీపి సద్దులు చేసి బతుకమ్మ సంబరాల్లో ఒకరికొకరు పంచుకునేవారు. ఆ సీజన్లో వచ్చే ధాన్యాలు దోరగా వేయించి వాటిని చక్కెర లేదా బెల్లంతో కలిపి పిండిలా రోళ్లలో దంచేవారు. వాటి పంపిణీ వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. ఆ సద్దులన్నీ చిరుధాన్యాలతో చేసినవే కాబట్టి అవి ఆరోగ్యానికి మంచి చేసేవి.

0: రంగురంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించిన స్త్రీలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగురంగుల గాజులు చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారు.
1: బొడ్డమ్మతో మొదలు ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మను చెరువులో లేదా నదీ ప్రవాహంలో నిమజ్జన చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయత అనురాగాలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తుంటారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బ్రతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక మర్మం ఇదే మరి.

0: తెలంగాణ ప్రాంతాన్ని రాష్టకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్టకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్టకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్టకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్త్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ది చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదలో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని వారి నమ్మకం.
1: ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్టకూటకుల నుండి ఆపద తెలుతున్నప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడుతుందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 1985 నుండి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.
2: అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయపై జరిగిన యుద్దానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు.
1: తన రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి

0: బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు.
1: అలా ప్రతి సంవత్సరం బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ అనే పేరు నుంచి వచ్చిందే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆట పాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు.

0: బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతోంది.
1: 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యం మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకలు మొదలవుతాయి. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నివేదన తయారు చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వయుజ పంచమి, నైవేద్యమేమీ సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు.

తొమ్మిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు.

రాజు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఇక రేపు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారి 9 రూపాలను ఆరాధిస్తారు. ఆ తరువాతే దసరా మహోత్సవం.

ఇంతవరకు మీరు బతుకమ్మ పాట తెలంగాణ ఆట రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

0: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
1: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
2: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాపిటల్ Y ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: అల్లరి మొగుడు చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిర్యమల సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మరిన్ని చిత్ర గీతాలను ఉంటారు. ఇప్పుడు వినండి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట.

ఇప్పుడు వినండి సుఖ్వీందర్ సింగ్ స్వర్ణలత సంగీత పడిన పాట సీను చిత్రం నుండి. సాహిత్యం అందించారు వెన్నెలకంటి, సంగీతం మణిశర్మ.

వెంకీ ఈ చిత్రం నుండి కుప్పస్వామి కల్పన పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్. ఈ చిత్రం నుండి యాజీ నిజార్ నేహాబాస్ని పాడిన పాట. సాహిత్యం అందించారు రామజోగయ్య శాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Stations are Patel Chowk, Janpath, Rajiv Chowk, Mandi House, Central Secretariat and Barakhamba Road. The MRC said interchange facility will remain available at all the concerned metro stations. The Delhi Traffic Police has issued a traffic advisory for today in view of the law and order situation in New Delhi. In its advisory, the Traffic Police said traffic movement is likely to be affected at various stretches including Minto Road, Mandi House Roundabout, Guru Nanak Chowk, Lodhi Road Flyover and others. Saudi Arabia's King Khalid International Airport in Riyadh was targeted by another attack on Sunday, with the General Authority of Civil Aviation reporting that injuries and damage assessments were underway. The latest incident comes just a day after an attack on the airport, one of the deadliest in Saudi Arabia in almost a decade. Indian Embassy in Riyadh has informed that an Indian national who was among 11 Indians injured in the attack has died. External Affairs Minister S. Jaishankar expressed grief over the death, offering condolences to the bereaved family. Meanwhile, Yemen's Houthi group claimed it had carried out 4 missile and drone operations against Saudi targets in response to what it described as Saudi aggression against Yemen. Benchmark domestic equity indices were trading over 0.5% down in the forenoon session today. The Sensex shed 561 points to 71,911, while the Nifty dropped 149 points to 22,372 when reports last came in. On the sectoral front, PSU banks, telecommunication and FMCG were dragging the most. Conversely, media, housing finance and capital goods were leading the gains. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారుల గాత్రయుగులం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన నటిమల గజ్జా బొబ్బల నడుగులు తామరా బురద పుల్ల
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్ ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారి గాతయుగలం వింటారు.

మీరింతవరకు పండిట్ రాజన్ సాజన్ మిశ్ర గారిల గాత్రయుగం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునర్

0: ఉద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కే ద్వార సబ్కే లియే ఖులే హై. కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై. భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై వో హమారే పాస్ ఆయే. హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల రెండవ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీ

0: లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లలో ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.
2: ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: ఈనాటి కార్యక్రమంలో నవదుర్గాలను కొలుద్దాం. ప్రసంగం వింటారు.
8: సనాతన ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా జరుపుకునే పవిత్ర పర్వదినాలు దేవీ శరన్నవరాత్రులు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు దుర్గాదేవిని నవదుర్గల రూపాల్లో ఆరాధించి 10వ రోజున విజయదశమిగా జరుపుకోవడం సాంప్రదాయం. ఈ పవిత్ర దినాల్లో అమ్మవారిని నిష్టతో పూజించడం వల్ల సమస్త గ్రహదోషాలు వాస్తు విఘ్నాలు తొలగిపోయి విజయం, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు తెలుపుతున్నారు. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 9 స్వరూపిణిలుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన

లైంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. కాలం కదలికలు, అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోతాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. పితామహ, నేను అసురుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణానికి, మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విదాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సలుపుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆ దేవీ వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవీతో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపముతో భీకరముగా పోరాడి చివరకు మహిషి రూపంలో దేవీ చేతిలో హతుడైనాడు. ఈ విధముగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడుతుంది. హిందువులకు అత్యంత ప్రధానమైన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతీగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడి సంహారం కోసం జగన్మాత ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం నుంచి యుద్దం మొదలుపెట్టి ఒక్కో రోజులో ఒక్కో అవతారంలో యుద్దం చేసి విజయదశమి రోజున సంహరించారని పురాణాలు చెబుతున్నాయి. ఎవరియందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవరు తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవరు నామరూపాలకు ఆశ్రయమో, ఎవరి 3 గుణాలు గవమూల ప్రకృతియో, ఎవరు స్వయంగా అనంతరూపాలైన శక్తియో, ఎవరు నిత్యము మళ్లీ మళ్లీ ఆవృతమయ్యే 9 రూపాలు కలదయో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయించుగాక. ఇలా దుర్గాదేవి 9 రూపాలతో విరాజిల్లుతుంది. దేవి శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి తిథితో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి. తొలిరోజు సూర్యోదయ వేళల్లో లేదా అభిజిత్ ముహూర్తంలో ఇళ్లలో మరియు దేవాలయాల్లో కలశస్థాపన చేసి అమ్మవారి మొదటి అవతారమైన శైలపుత్రీదేవిని ఆరాధిస్తారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు

శైలపుత్రి అను నామము. శైలపుత్రిగా నందీవాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్దలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది. వృషభవాహన రూఢి అయిన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమావతి అనునవి ఆమె పేర్లే. శైలపుత్రి దేవి మహిమలు, శక్తులు అనంతములు, వాంఛితములను ప్రసాదించు తల్లి ఈ తల్లి. ఇక రెండవ రోజు అలంకారము బాలాత్రిపుర సుందరీదేవి. పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది ఈ తల్లి. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక 3వ రోజు గాయత్రీదేవి. వేదస్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ది, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. ఇక 4వ అవతారం లలితాదేవి. త్రిపురాత్రయంలో లలితాదేవి 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు ఇస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ఇక శరన్నవరాత్రులలో 5వ రోజు అలంకారం సరస్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత, చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఈరోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఇక 6వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం. 6వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ది, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని నమ్మకం. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఇక 7వ రోజు మహాలక్ష్మి అవతారం. 2 చేతులతో మాలలను ధరించి అభయవరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి ఈ మహాలక్ష్మి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని భక్తుల నమ్మకం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం

0: దుర్గాదేవని చండీ సప్తపది చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక 8వ రోజు అలంకారం దుర్గాదేవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత దుర్గామాత. కోటి సూర్య ప్రభలతో వెలుగుండే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. ఇక 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి అలంకారం. నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వయుజశుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఇక శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత రాజరాజేశ్వరీదేవి మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఈ తల్లే.
1: మీరింతవరకు నవదుర్గాలను కొలుద్దాం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం ఆర్థిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు ప్రసంగం వింటారు.
2: నేటి జీవన విధానంలో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అవుతున్నమాట నిజం. రోజు కూలీ చేసుకునే వాళ్లు మొదలు 50,000 జీతం గల ఉద్యోగుల వరకు డబ్బు సరిపోక అప్పులు పాలు కావడం నేడు సర్వసామాన్యమైపోయింది. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో చేరింది మొదలు వస్తువుల కొనుగోలు నుండి సొంత ఇల్లు కట్టుకోవడం వరకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బు చెల్లించే విధంగా అప్పు తీసుకోవడం జరుగుతోంది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి చేసిన వృధా ఖర్చుల ప్రభావం తడిసి మోపెడై వ్యక్తి మీద తద్వారా కుటుంబం మీద మోయలేని భారమై చివరకు అనారోగ్యం పాలు కావడం జరుగుతోంది. ఆత్మహత్యలాంటి విషాదాత్మక సంఘటనలు తరచుగా వింటూనే ఉన్నాము. మనిషి యొక్క ఆనందం, బంధుమిత్రులతో సహజీవనం, సంఘంలో గౌరవం ఇవన్నీ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురు అని సుమతి శతకంలో బద్దెనగారు ప్రవచించిన విషయం మనకు నిత్యం స్ఫురిస్తూనే ఉంటుంది. మొదటి నుండి ఖర్చులు ఒక పథకం ప్రకారం నియమం ప్రకారం ముందుగానే అంచనా వేసుకుని ఇంటి ఖర్చులు, చదువులు, శుభకార్యాలు, అనుకోని ప్రయాణాలు, పెద్దల అనారోగ్యాలు మొదలైనవి మన ఆదాయాన్ని బట్టి సరిచూసుకుని ఆ విధంగా ఖర్చు చేయాలి. ఇంటి ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఇంటి ఇల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఆమె కొంత తెలివిగా ఆలోచించి ముందు నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం. ఒకరి ఇంట్లో సోఫా సెట్ ఉందని, దివాన్ బల్ల ఉందని మనకు అవసరం లేకపోయినా కొనుక్కోవడం, ఫ్రిడ్జ్, టీవీ, సెల్ఫోన్ వగైరా మొదలైన వస్తువులు కొత్త మోడల్స్ వస్తే పాతవి మార్చేయడం చేస్తారు కొందరు. తద్వారా ఇంటిని ఒక షోరూమ్ లాగా తయారు చేస్తారు. తర్వాత వాయిదాలు కట్టలేక సతమతమై బిక్కుముఖం వేయడం, మళ్లీ వాటి కోసం అప్పులు చేయడం మొదలైనవి తెలివి తక్కువ పనులు. వాణిజ్య ప్రకటనలు చూస్తూ వాటికి సమ్మోహితులై అనవసర వస్తువుల కొనుగోలుపై తాపత్రయపడడం కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇక ప్లాట్లు, ఇళ్లు మొదలైనవి మన స్థాయికి మించి అంచనా ఉన్నట్లయితే దాన్ని విరమించుకోవడం మంచిది. ముందుగా పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇచ్చి వారు స్థిరపడే సమయంలో కొద్ది గొప్ప ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మన స్తోమతకు తగినట్టుగా సరిపెట్టుకోవడం మంచిది. నగల విషయమూ అంతే. పాత నగలను మార్చడం అనేది మన తరతరాల మధుర స్మృతులను చేజేతులా అదృశ్యం చేసుకోవడమే.

దానికి తోడు కొంత బంగారం కలపడానికని అదనపు ఖర్చు. కొన్ని సీజన్లలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అని దుస్తుల ప్రకటనలో అవసరం ఉన్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా బట్టలు కొనేస్తారు కొందరు. ఈ రోజుల్లో బట్టలు కొనడం ఒక ఎత్తు అయితే కుట్టించడం మరొక ఎత్తు. వేలల్లోనే తప్ప మరొక మాట లేదు. ఆడవాళ్లు ఈ విషయాలను ఒకటికి 10 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఏ ఖర్చు తగ్గితే ఆదా అవుతుందో ఆలోచించుకోవాలి. కొందరు అన్ని విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి పిల్లల తిండి విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. సరి అయిన పోషక పదార్థాలు లేక పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. తరచూ అనారోగ్యం కలుగుతూ మందులు వాడవలసి వస్తుంది. కేవలం ఉద్యోగులే అప్పులపాలే ఇబ్బందులు పడుతున్నారనుకోకూడదు. పేదవారు రైతులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారంటే నమ్మశక్యంగా ఉండదు. కాని కొన్ని ఉదాహరణలు చూస్తే నమ్మక తప్పదు. ఆ మధ్యకాలంలో మైక్రో లోన్లు అని కొన్ని ప్రైవేటు సంస్థలు పేద ప్రజలను పీడించిన ఉదంతాలు విన్నాము. ప్రభుత్వం చొరవ వల్ల వేలాది మంది బాధితులు రక్షించబడ్డారు. ఇక సన్నకారు చిన్నకారు రైతుల విషయానికొస్తే ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన ఫలితం పెట్టుబడికి కూడా రానియకుండా దళారీలు సొమ్ము చేసుకుంటారు. 50 ఏళ్లుగా పంట పండిస్తున్న రైతు అదే పొలంలో ఎదుగు బెదుగు లేని జీవితం గడుపుతూ ఉంటే పంటను కొని మళ్లీ అమ్ముకుని వ్యాపారం చేసిన 2-3 ఏళ్లలోనే భవనాల మీద భవనాలు కడుతూ ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు. ఇక్కడ శ్రమ విలువ రైతు చెమటలో కరిగిపోయింది. ఇటీవల ఒక సంఘటన జరిగింది. నారాయణరావు గారు నిండా అప్పుల్లో మునిగిపోయారట. ఈ విషయం తెలిసిన బంధువులు మిత్రులు ముక్తసరిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అతను విలాసాల కోసమో ఆర్భాటాల కోసమో అప్పులు చేయలేదు. తెలిసిన వాళ్లు సూరిటీలు అడిగితే ఇవ్వడం, అప్పులు ఇప్పించడం, అడిగిన వాళ్లకు లేదనకుండా సాయం చేయడం మొదలైనవి జరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవలసి వచ్చింది. భార్య సాత్వికురాలు కావడంతో గట్టిగా అడిగేవాళ్లు లేక అప్పుగా తీసుకున్న వాళ్లు తిరిగి ఇచ్చేవాళ్లు కాదు. అగాధాల అంచులు చవిచూసిన నారాయణరావు ఎంతో ఆవేదన పొందిన మాట వాస్తవం. అయితే ఆయన మంచితనం పరోపకార గుణమే మళ్లీ అతనిని మనిషిని చేశాయి. భగవంతుడు ఒక మంచి మిత్రుని రూపంలో చేదోడు వాదోడుగా ఉండి చిట్టీలు వేయించి అప్పులు కట్టించి వెన్నుదన్నుగా నిలిచాడు. ప్రపంచమంటే ఏమిటో లేమిలోనే బాగా అర్థమవుతుంది. తెలుసో తెలియకో చేసిన పొరపాట్లకు అప్పుల వీపులో చిక్కుకున్న వారిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. చేయి అందిస్తే వీళ్లు కూడా మునిగిపోతారని అనుకుంటారు. విలవిల్లాడి చస్తున్నా ఎవరూ పట్టించుకోరు. అది మానవత్వం కాదు. కావాలని ఎవరూ కష్టాల్లో చిక్కుకోరు. ఒక్కరి వల్ల సాధ్యం కాని సమస్యను 10 మంది కలిసి పరిష్కరించుకోగలగాలి. మాధవరావు కూడా అలాగే అప్పుల కోరల్లో చిక్కాడు. ఆ మధ్య పుట్టి పెరిగిన ఊరిలో బంధువులందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి ఆపద నుండి కాపాడారు. అందరూ కలిసి ఆలోచించి పిల్లల చదువులు, చిట్టీలు, పెరిగిపోయిన అప్పులు ఇలా విభాగాలు చేసుకుని 3 కలిసి పిల్లల చదువులు ఖర్చులు, కట్టవలసిన చిట్టీలు 4 బాధ్యత పంచుకున్నారు. వడ్డీలు పేరుకుపోయిన వాటిని అప్పు ఇచ్చిన వాళ్లకు పిలిపించి వడ్డీలు తగ్గించేలా మాట్లాడి 5 మంది ఆ బరువును మోశారు. వీటన్నిటినీ మాధవరావు ఆదాయాన్ని బట్టి చిన్న వాయిదాలుగా చేసి ఇంటి ఖర్చులను మినహాయించి మిగిలిన వాటితో సర్దుబాటు చేశారు. లాంగ్ టర్మ్ వాయిదాలు కట్టేలాగా అవకాశం కల్పించారు. అతన్ని అప్పుల విపత్తు నుండి తప్పించారు. మాధవరావు పుట్టి పెరిగిన ఊరి మమకారం అతనికి ఆ విధంగా చేయూతనిచ్చింది. అతని కుటుంబం నడి సముద్రంలో మునిగిపోకుండా కాపాడింది. మానవత్వానికి ప్రతీక అయిన ఇటువంటి సంఘటనలు మనుషుల్లో మంచి మిగిలిందనడానికి నిదర్శనం. అప్పుల వలయం నుండి బయటపడాలని ఆరాటం ఉన్నవారికి శ్రేయోభిలాషులందరూ సమాలోచనలు జరిపి వారి కుటుంబాన్ని నిలబెట్టాలి. ఉత్తిపుణ్యానే కాకుండా అప్పుగానే సమకూర్చి వెసులుబాటుగా చిన్న వాయిదాలు చెల్లించే విధంగా ఇవ్వాలి. వారి బాధ్యతలు చక్కబెట్టుకునే అవకాశం ఇవ్వాలి. ఎదుటివారి సమస్య రేపు మనకి ఎదురవ్వచ్చు. ఉదాసీనత ఎంతమాత్రం సరికాదు. కనీసం మాట సాయమైనా చేయాలి. ఓదార్పుగా గాని, స్వాంతన గాని, ఒక సలహా గాని, సూచన గాని ఇవ్వగలగాలి. మాట అనేది ఖర్చుతో కూడినది కాదు. కనుక కనీసం ఈ విధంగానైనా సహాయపడితే అది మానవత్వంలోని అంతర్భాగమే. ఎవరి సమస్యలు వారికి గుణపాఠాలు కావాలి కాని మరణాలు కాకూడదు. కావున ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని వెలివేసినట్టు కాకుండా కాస్తంత ఊరట కలిగించే విధంగా ప్రవర్తించాలి. అదే మానవతా లక్షణం. అలాగే అప్పు ఇచ్చిన వాళ్లు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకుండా వారికి కాస్త వెసులుబాటు కలిగించాలి. అప్పుల బారిన పడిన వారు ఒకేసారి కొండంత బరువు మీద పడినట్టు బాధపడకుండా ఎన్ని విధాలుగా ఏ రీతుల్లో చిన్న చిన్నగా

భారాన్ని తగ్గించుకోగలమో ఆలోచించుకుని శ్రేయోభిలాషుల సలహాలు సంప్రదింపులతో జాగ్రత్తగా అప్పుల ఊగి నుండి బయటపడాలి. మొన్నటికి మొన్న విశాలాక్షి గారింటి నుండి గట్టిగా కేకలు వినబడ్డప్పుడు ఆశ్చర్యం వేసింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు శంకరం గారు, విశాలాక్షి టీచర్. గుట్టుగా జీవించే ఒద్దిక గల కుటుంబం వారిది. అప్పుగా ఇచ్చిన 50,000 రూపాయలకు 4 రూపాయల చొప్పున నెల నెలా వడ్డీ కడుతుండగా ఒక నెలలో వడ్డీ ఆలస్యమైనందుకు గొడవ చేస్తోంది అప్పు ఇచ్చిన ఆవిడ. నానాభీభత్సం సృష్టిస్తూ రగడ చేస్తోంది. ఆ డబ్బు వాళ్ల పిల్లల ఫీజు కోసం అప్పు చేసినట్టు ఆమె అరుపుల వల్ల అర్థమైంది. గుట్టుగా సాగుతున్న సంసారం ఒక్కసారిగా బట్టబయలు అయినట్టయింది. విశాలాక్షి గారి మాటలు, ఆమె భర్త మాటలు చాలా సౌమ్యంగా వినిపిస్తున్నాయి. అప్పు ఇచ్చిన ఆవిడను కన్విన్స్ చేసే ధోరణిలో వినిపిస్తున్నాయి. కాని ఆమె రౌద్రస్వరం అంత తేలిగ్గా శాంతించే విధంగా లేదు. ఇంతలో విశాలాక్షి గారి స్వరస్థాయి మారిపోయింది. సిగ్గుతో చితికిపోతుందనుకున్న విశాలాక్షి గారు ధైర్యంగా మాట్లాడడం సంతోషాన్నిచ్చింది మాలాంటి ఇరుగు పొరుగు వారికి. పనిలో పనిగా మేము వెళ్లి చెప్పాము, ఇంట్లో విశాలాక్షి గారి అత్తగారి అనారోగ్యం వల్ల డబ్బులు చాలా ఖర్చయ్యాయని మా అందరికీ తెలుసు. అదే విషయాన్ని మేము వివరించి ఆమెను కొంచెం వ్యవహరిమ్మని చెప్పాం. అప్పుడు కొన్ని వార్నింగ్లు ఇచ్చి వెళ్లిపోయింది. అప్పు ఇచ్చిన వారు వారి ఇబ్బందులను బట్టి ఆవేశం ప్రదర్శించినా వారిపై వ్యతిరేకత ప్రదర్శించక ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవాలి, తగిన వ్యవధి కోరాలి. ఆ మేరకు వారికి సర్దుబాటు చేయగలగాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో మరోసారి వ్యవధి కోసం అడగడంలో తప్పులేదు. అదే పనిగా దిగులు పడుతూ అనారోగ్యం తెచ్చుకోకూడదు. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనులైనా సాధించగలిగేది. ముఖ్యంగా భార్యాభర్తల్లో నీవల్లే అప్పులు పాలయ్యామంటే నీవల్లే అప్పులు పాలయ్యామని ఒకరినొకరు నిందలు వేసుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. దానికన్నా పిల్లలు, ఒకవేళ వారు టీనేజ్ దాటిన వారైతే పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూర్చుని చర్చించుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే అత్యంత దుర్భర సమస్య ఆర్థిక సమస్య కనుక సంయమనంతో బయటపడడానికి ప్రయత్నించాలి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. సుఖదుఖమయమైన జీవితాన్ని గెలవాలనే తపన ఉండాలి. అందుకోసం నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతతను సంతరించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం మొదలైన శాంత ప్రవృత్తులను అలవాటు చేసుకోవాలి. శాంత చిత్తము అనేది ప్రశాంతంగా వెలిగే ప్రమిద వంటిది. సాధ్యమైనంత వరకు అప్పుల బారిన పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వెంకటరమణ యుడిసిగా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య రాణి డ్వాక్రా గ్రూప్ లీడరు. ఇతను ఆఫీసులో పనుల కోసం వచ్చేవారు పనులు చేయించుకుని ప్రతిఫలంగా మద్యం ఇప్పించడం వల్ల రాను రాను ఆ దురలవాటు ఎక్కువై అప్పులు చేయడం మొదలుపెట్టాడు. భార్య డ్వాక్రా గ్రూపుల లోన్లు ఇప్పించడం, తీసుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు అనగా చీరలు అమ్మడం లాంటివి చేసింది. డబ్బులు వెంటనే వసూలు కాక ఆమె కూడా అప్పులు చేసింది. ఫలితం తడిసి మోపెడైంది. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఉన్న నగలన్నీ తాకట్టులోనే ఉన్నాయి. తాతలనాటి ఇల్లు కూడా తనఖాలో ఉంది. అందిన చోటల్లా వెనక ముందు ఆలోచించక చేసిన అప్పుల తొందరపాటు ఉంది. వీళ్ల గొడవల్లో పిల్లలు నలిగిపోయేవారు. ఇంట్లో ఎప్పుడూ అశాంతి చోటు చేసుకుని ఉండేది. చివరకు భార్యాభర్తల గొడవలు తారస్థాయికి చేరుకునేసరికి వెంకటరమణ తల్లిదండ్రులు అత్తామామల జోక్యంతో పరిష్కారం దొరికింది. చిన్న కుటుంబాలుగా విడిపోతున్న కుటుంబ వ్యవస్థలో సమస్యలు విస్తరించడం సర్వసామాన్యమైపోయింది. పెద్దవారి కనుసన్నల్లో జీవిస్తున్న కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు స్వల్పం. ఏదేమైనా పెద్దవారి సలహాలు పాటిస్తూ వారి అనుభవాలను అనుసరించి నడుచుకుంటూ జీవనం సాగించడం శ్రేయస్కరం. నలుగురిలో గొప్ప కోసం దుబారా చేయడం వల్ల మనకే నష్టం. అప్పుల్లో చిక్కుకున్న వారి సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అప్పు తీర్చాలనే బాధ ఒక ఎత్తైతే నలుగురు ఏమనుకుంటున్నారో అనే ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్లు చులకనగా మాట్లాడితే సహించవలసి రావడం మరొకటి. వెంటనే వాళ్ల డబ్బు వాళ్ల ముఖాన కొట్టి గర్వంగా చూసి 4 దులిపి ఆయాసం తీర్చుకోవాలని ఎంతో ఆత్రంగా ఉంటుంది. కాని అది కేవలం ఊహ. అది జరిగేనాటికి కొన్నేళ్లు పడుతుంది. అవతల వారికి కావలసినంత వెసులుబాటు దొరుకుతుంది సూటిపోటి మాటలు అనడానికి. ఎంతకాలమైనా గొర్రెకు బెత్తెడుతోకే కదా. ఏదో అదృష్టం కలిసొచ్చినట్టు ఎన్నెన్నో రంగుల కలలు కంటూ కాలం గడిపే కన్నా దేవుడిపై భారం వేసి పొదుపులు మదుపులు, ఎప్పుడో కొని ఉన్న ప్లాట్లు, అవసరమైతే కట్టుకున్న సొంత ఇంటిని అమ్మి అయినా సరే ఉపద్రవాలను

0: తొలగించుకోవాలి.
1: ఎవరు
2: మీరింతవరకు ఆర్థిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం, స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నీళ్లు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్ల తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవల ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోన్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమాపేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్11తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్టంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఎస్ఐఆర్ ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమాపేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ది చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 బాలికల రాష్ట స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పీ నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాల వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21న లింగంపేటలోని స్తూపం వద్ద స్మృతి పర్యడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బుల్లారంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సమరస్

సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
1: మళ్లీ వారంతా పనికిరానమ్మా. కూర కోసం పొద్దున్నే దొండకాయలు తరుగుతున్న సుమతి గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఏ ఎందుకని వెంటనే అడిగింది గడులు తుడుస్తున్న చంద్రుని. మొన్న మా చుట్టుపాయన పోయినాడు కదమ్మా, ఆడి దినాలకి ఊరిపోతుండా. చంద్రు చెప్పిన సమాధానం విన్న సుమతి తెల్లబోయింది. 2 రోజుల క్రితం పొద్దున్నే చంద్ర కోసం చూసి చూసి వచ్చే టైం దాటిపోతుంటే ఫోన్ చేసింది చంద్రకి. హఠాత్తుగా చుట్టుపాయన ఎవరో పోయాడని, అందుకని ఊరు వచ్చేశానని, 2 రోజులు పోయాక వస్తానని చెప్పింది ఫోన్లో. ఉసూరుమనుకుంటూ అప్పుడు పనులన్నీ చేసుకుంది. ఊరు నుంచి నిన్ననే మళ్లీ పనికి వచ్చింది. ఇంతలోనే మళ్లీ నాగా పెడుతుందా? అది కూడా ఏకంగా 2 రోజులు. ఊరుకోలేక అడిగింది సుమతి. ఆయన్నికేమవుతాడు అంటూ, మా పిల్లనిచ్చినాం కదమ్మా, దాని మావకి తమ్ముడు. పిల్లనిచ్చుకున్నాక మంచికి చెడుకి వెళ్ళాలి కదమ్మా, లేకపోతే పిల్లకి మాట వస్తుంది. అందుకే ఈ 10 దినాలు అక్కడే ఉండి రావాలా. చంద్ర మాటలకు బిస్తుపోయింది సుమతి. అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఏకంగా 10 రోజులు చుట్టుపక్కలను భరించడం, ఇలాంటి రోజువారీ పనులు చేసుకునేవాళ్లు భరించగలరా? అయినా మీ పిచ్చి కాని మీరంతా పెడితే మటుకు ఆ పోయిన ఆయన తిరిగొస్తాడా ఏమన్నానా? బోల్డ్ ఖర్చు తప్ప. అలా మాట్లాడితే అయినా చంద్ర ఊరు వెళ్లడం మానుకుంటుందేమోనని అంది సుమతి. డబ్బుదే ఉందమ్మా, మనిషి మాట ముఖ్యం కదా. ఇప్పుడు కాకపోతే అయినోళ్ళందరూ ఇంకెందుకటా? మాలో ఇసంటి కట్టుబాట్లు చాలుంటాయమ్మా, వెళ్లాలి తప్పదు. అందుకే పైన జీతం కాస్త ముందే ఇచ్చేసి పైన మరో అయ్యండమ్మా, ఆ పైన నెలకింతను పట్టుకుందరు గాని. అదేంటే చంద్రే, 10 రోజులు పని మానేసి పైగా అప్పు చేసుకుని మళ్ళీ వెళ్లడం అవసరమా? నీకే నష్టం కదా, ఉండబట్టలేక అడిగింది సుమతి. చేతిలోని చీపుర్ని గోడకు ఆనించి సుమతి వైపు చూసింది చంద్రి. అట్టనకండమ్మా, నా పెనిమిటికి కిందటేడు జ్వరం వచ్చి ఆసుపత్రిలో పెట్టినప్పుడు నా కాడ రూపాయి లేదు. అప్పుడు ఈ చుట్టాలే తలా కొంచెం వేసుకుని ఆడుకున్నారు. మా పిల్ల పెళ్ళప్పుడు కూడా ఎవరికి తోచిందో వాళ్ళు చేశారు. మనకి కష్టం వచ్చినప్పుడు, అయిన వాళ్ళు ఆడుకున్నప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం పోకపోతే ఎత్తా? సుమతి మాట్లాడలేదు. మా బతుకుల్లో బ్యాంకుల్లో డబ్బులుండవమ్మా, అయినోళ్లుంటారు, ఆళ్లే మా ధైర్యం అంటూ మళ్లీ చీపులు అందుకుంది చంద్రి. ఆ మాట ఎందుకు సుమతి మనసులో కాసేపు తిరుగుతూనే ఉంది. అంతకు 1 వారం ముందే అక్క కూతురు పెద్ద మనిషి అయిందని, ఫంక్షన్కి రమ్మని రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తే తను వెళ్లనేలేదు. చంద్ర మాటలు వింటుంటే 1 వారం క్రితం అక్క చేసిన ఫోన్ గుర్తొచ్చింది సుమతికి. సుమతి, వచ్చే 6 వారం ఫంక్షన్ పెట్టుకున్నామే, శనివారానికే వచ్చేయండి.

పిల్ల కూడా పిన్నెప్పుడు వస్తుంది అని అడుగుతోంది. అక్క గొంతులో సంబరం. చూస్తానక్క, పిల్లలకి స్కూల్ ఉంది కదా. ఒకరోజు పోతే ఏమవుతుండే, ఎన్నాళ్ళయింది నువ్వు వచ్చి మీ ఆయన్ని పిల్లల్ని తీసుకునిరా, అందరం కలిసినట్టుంటుంది. సరే అక్క, వేణిని అడిగి చెప్తాను. ఫోన్ పెట్టేసి వేణితో మాటవలసి చెప్పింది. వచ్చే ఆదివారం అక్క వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ట రాజమండ్రి రమ్మంటోంది. ఏం ఫంక్షను, విషయం చెప్పింది. ఇంకా ఇలాంటి ఫంక్షన్ చేయడం ఏంటి సిల్లి, నవ్వేశాడు వేణు. అక్క మరీ మరీ రమ్మంటోంది. ఎలాగ సుమా, నలుగురం వెళ్లి రావడానికి ట్రైన్ టిక్కెట్లు, అక్కడికి వెళ్లి ఏదో పట్టుకెళ్లాలి, పిల్లకి చదివించాలి, ఎంత లేదన్నా బోల్డ్ అవుతుంది. పైగా పిల్లలకి స్కూల్ పోతుంది. సుమతికి అదే అనిపించింది. ఆ నెల స్కూల్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజు కూడా కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్ ఇంకా ఉంది, మొన్ననే మిక్సీ రిపేర్కి ఊహించని ఖర్చు వచ్చింది. మనసులోనే ఓసారి లెక్క వేసుకుంది. ఫంక్షన్కి వెళ్లాలనుంది, కాని ఆ కోరిక పక్కనే ఖర్చుల లెక్క నిలబడింది. మర్నాడు అక్కకి ఫోన్ చేసింది. ఈసారి రావడం కుదరదేమో అక్క, పిల్లలకి స్కూలు, వేణికి కూడా ఆఫీసులో పని ఎక్కువగా ఉండట. అవతల ఓ క్షణం నిశ్శబ్దం. అలాగేలే, మీ అబ్బాయిలు మీకుంటాయి అక్క, మామూలుగానే అన్నా. ఆ గొంతులో చిన్న నిరాశ సుమతికి వినిపించింది. పిల్లకి నా తరఫున మంచి డ్రెస్ కొనివ్వు, డబ్బులు పంపిస్తాను అంది. సరేలే, డబ్బులెందుకు, నువ్వు వస్తే బాగుండేదని అన్నాను. ఫోన్ పెట్టేశాక ఆ మాట ఒక్క క్షణం బాధ పెట్టినా పనుల్లో పడి మర్చిపోయింది సుమతి. ఇప్పుడు చంద్ర ఎదురుగా నిలబడి, డబ్బుదేముందమ్మా, మనిషి మాట ముఖ్యం అన్న మాట గుర్తొచ్చి, వారం క్రితం అక్క అన్న నువ్వు వస్తే బాగుండేదని అన్నానన్న మాట మళ్లీ చెవిలో వినిపించినట్టయింది. పైగా వేణు కూడా ఇంకా ఇలాంటి ఫంక్షన్ చేయడం ఏంటి సిల్లి అంటూ తేలిగ్గా తీసి పడేశాడు. తనకి ఏమోలో అక్కరుసం పెడదామని అనిపించినా పిల్లల స్కూలు పోతుందని, రాను పోను ఖర్చులు, ఆ పైన చదివించడాలు కలిసి కాస్త డబ్బు ఖర్చు అయ్యేట్టే ఉందని ఆలోచించుకుని ప్రయాణం మానేసుకుంది. కాని అప్పు చేసైనా సరే మా కట్టు ఇది అని చెప్పుతున్న చంద్ర మాటలు వింటుంటే అక్క విషయంలో తను ఏమైనా పొరపాటు చేసిందా అనుకుంది ఒక క్షణం. మళ్లీ అంతలోనే ఇల్లాలిగా తల్లిగా తన బాధ్యతా బరువు గుర్తొచ్చి తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా వేణుతో చెప్పింది సుమతి, చంద్రి రేపటి నుంచి వారం రోజులు రాదుట. అన్నం కలుపుకుంటున్న వేణు చెయ్యి కాసేపు ఆగిపోయింది. మళ్లీనా, మొన్ననే 2 రోజులు మానేసింది కదా. వాళ్ల చుట్టాల్లో ఎవరో పోయాట, దినాల దాకా అక్కడే ఉండాలట. ఎవరో చుట్టాలు పోతే దీనికంటే 2 రోజులు సెలవు, మనకక్కడ పని ఎవరు చేస్తారు. ఏమో వాళ్ల కట్టుబాట్లు అలా ఉంటాయట. కట్టుబాట్లా, చిన్నగా నవ్వాడు వేణు. పనులు చేసుకునే వాళ్లకి 2 రోజుల జీతం ఎంత ముఖ్యమో తెలీదా, ఈ కట్టుబాట్ల పేరుతో అప్పులు చేసుకుంటారు, మళ్లీ తీర్చలేక బాధపడతారు. సుమతికి కూడా ఆ మాటలో నిజం లేకపోలేదనిపించింది. అది అడ్వాన్స్ అడిగింది, వచ్చే నెల జీతం ముందే ఇచ్చేసి ఇంకో 1000 ఎక్కువ ఇవ్వండి, తర్వాత నెల నెలలా పట్టుకోమండి. హరొక్కటే తక్కువైంది, చిరాకుగా అన్నాడు వేణు. మనకేమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా సుమా, మన ఖర్చులు మనకున్నాయి. సుమతి ఏమీ మాట్లాడలేకపోయింది. పొద్దున్న చంద్రి నా పెనిమిటి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆళ్లే ఆడుకున్నారు అన్న మాట మాత్రం గుర్తొచ్చింది. పోనీలే వేణు, కష్టం అంటోంది, ఇచ్చేద్దాం, మన నెలలా కొంచెం కొంచెంగా పట్టుకుందాంలే. సరైన ఇష్టం, కాని ఇలా ప్రతి అవసరానికి మనమే బ్యాంకులో మారితే కష్టం అంటూ భోజనం ముగించి లేచిపోయాడు వేణు. మర్నాడు చంద్రకి వచ్చే నెల జీతంతో పాటు మరో 1000 ఇచ్చింది సుమతి. డబ్బులు చేతిలో పెట్టుకుంటుంటే చంద్రముఖం వెలిగిపోయింది. మీ మేలు మర్చిపోనమ్మా. మేలేముందులే, జాగ్రత్తగా వెళ్ళిరా అంది సుమతి. కాని చంద్రులు వెళ్లిపోతుంటే ఎందుకో అక్క ముఖమే గుర్తొచ్చింది. ఆ మర్నాడు వేణు తెల్లారకుండానే ఆఫీసుకు బయలుదేరుతుంటే ఆశ్చర్యపోయింది సుమతి. మా బాస్ వాళ్ళ అంకుల్ పోయేట సుమా, ఫ్యామిలీ అంతా 10 రోజులు ఢిల్లీ వెళ్తున్నారు, 10 రోజులు ఆయన అలా వెళ్లిపోతే మరి ఆఫీసో అని అడిగింది సుమతి. వాళ్లంతా బాగా డబ్బున్నవాళ్ళు సుమా, ఇలాంటి సమయాల్లో వాళ్లలో కట్టుబాట్లు చాలా ఎక్కువ. ఎంత పనున్నా సరే కావలసిన వాళ్ళందరూ ఈ 10 రోజులు కట్టుగా అక్కడే ఉంటారు. అందుకే ఈ 10 రోజులు నన్ను ఏమిటో ఆలస్యం అని అడక్కు. మా బాస్ చేసే పనులు కూడా నేనే చూడాలి కదా అంటూ హడావుడిగా ఆఫీస్కు వెళ్లిపోయాడు వేణు. వేణు వెళ్లిపోయాక కాసేపు అలాగే నిలబడిపోయింది సుమతి. వంటగదిలో సింక్ నిండా అంట్లు, గొడ్డులు తుడవాలి, బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలి, పిల్లలకు లంచ్ బాక్సులు సిద్ధం చేయాలి. చంద్రుడు ఉంటే ఈ పాటికి సగం పని అయిపోయేది. చీపులు తీసుకుంటూ వేణు అన్నమాట గుర్తు చేసుకుండే, వాళ్లలో కట్టు చాలా ఉంది. నిన్న ఇదే మనిషి చంద్రుడు

0: అంటే ఏమన్నాడు? ఈ కట్టుబాట్ల పేరుతో అప్పులు చేసుకుంటారు అనలేదు వేణు. చీపురు పట్టుకున్న చెయ్యి ఒక క్షణం ఆగింది. డబ్బు లేని చంద్రకి కట్టుబాట్లు అనవసరమైన ఖర్చు, డబ్బున్న బాస్కి అవే కట్టుబాట్లు గొప్ప సాంప్రదాయం. మరి తమలాంటి వాళ్లకి? సుమతి చూపు టేబుల్ మీద ఫోన్ మీద పడింది. అక్కకి ఫోన్ చేద్దామనిపించింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది. అక్క నెంబర్ కలిపింది. ఏంటే సుమతి? అక్క గొంతు వినిపించింది. ఏం లేదక్క, ఊరికే మాట్లాడాలనిపించింది. అవతల అక్క నవ్వింది. ఆ చిన్న నవ్వు వింటుంటే సుమతి మనసులో ఏదో లెక్క తప్పినట్టు అనిపించింది. డబ్బులేని చంద్రి అప్పు చేసైనా బంధం కోసం వెళ్లింది. డబ్బున్న వేణు బాస్ కుటుంబం పనులన్నీ పక్కన పెట్టి 10 రోజులు ఢిల్లీ వెళ్తున్నాడు. మధ్యలో తనలాంటి వాళ్లేనా ప్రతి ఆప్యాయతకి ముందు ఖర్చుల లెక్క వేసుకుంటూ అటు బాధ్యతల్ని వదులుకోలేక ఇటు బంధాల్ని అందుకోలేక రెండు పొరల మధ్య శాండ్విచ్లా నలిగిపోయేది? సుమతి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు?
1: మీరింతవరకు శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు ఆలపించిన లలిత గీతాలు.

0: ఇంతవరకు శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక విన్నారు. స్వప్న, ఎప్పుడొచ్చావు?
1: నేనెప్పుడో వచ్చానులే, కాని ఏంటిది, ఎవరు రాశారు ఈ కథ? దీన్ని చివరి పార్ట్ ఏది?
0: నేనే రాశానే.
1: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
0: ఏదో అదో చిన్న సరదాలే.
1: బావుంది నీ సరదా. ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
0: అవునా?
1: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com కి పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
0: వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
1: అవును, కాని ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
0: అదిక నువ్వు ఆకాశవాణిలోనే విందువుగానే.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో

0: నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 1:50. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: ఆదాబ్, ఈ ఆకాశవాణి హే ఖబరో కే సాత్ మే మొహమ్మద్ అమ్మార్. భారతీయ బహరియా నే సాహిలీ ఔర్ కమ్ గహరే సమందర్ మే సెక్యూరిటీ ఖతరాత్ సే నిమట్నే కీ ఖాతిర్ ఆబ్దో శికన్ జంగీ జహాజ్ INS మంగ్రోల్ కో అప్నే బేడే మే షామిల్ కర్ లియా హై. భారత్ కే చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నే ములాకాత్ కర్నే కే INDIA బ్లాక్ కీ దర్ఖాస్త్ పర్ కహా హై కీ సుప్రీం కోర్ట్ కే దర్వాజే హర్ భారతీయ శహరీ కే లియే ఖులే హై. పాకిస్తాన్ కే ఖైబర్ పఖ్తూన్ఖ్వా సూబే మే ఎమర్జెన్సీ నాఫిజ్ కీ జానే కే బాద్ వహాన్ తషద్దుద్ మే తేజీ ఆ గయీ హై. ఔర్ భారతీయ మౌసమియాత్ మహకమే నే దిల్లీ, చండీగఢ్, హరియాణా, పంజాబ్ ఔర్ ఛత్తీస్గఢ్ మే తేజ్ హవాఓ ఔర్ గరజ చమక్ కే సాథ్ బారిష్ కా సిలసిలా కల్ తక్ జారీ రహనే కీ పేష్గోయీ కీ హై. ఖబరే తఫ్సీల్ సే. భారతీయ బహరియా నే ఆజ్ ముంబై మే కమ్ గహరే సమందర్ కే తీసరే ఆబ్దో శికన్ జంగీ జహాజ్ INS మంగ్రోల్ కో అప్నే బేడే మే షామిల్ కర్ లియా. ఇసే కోచీ కే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSN నే తామీర్ కియా హై. ముల్క్ మే హీ తయార్ కియే గయే ఇస్ బహరీ జంగీ జహాజ్ కో షామిల్ కియా జానా సాహిలీ ఔర్ కమ్ గహరాయీ వాలే సమందర్ మే ఆబ్దోజో కే ఖతరాత్ కా పతా లగానే ఔర్ ఇస్కీ రోక్థామ్ కే లియే భారతీయ బహరియా కీ సలాహియత్ కో ముస్తహకమ్ బనానే కీ సమత్ ఏక్ అహమ్ కదమ్ హై. ఇసే బాజాబ్ తౌర్ పర్ పానీ మే ఉతారనే కీ తక్రీబ్ కీ సదారత్ బహరియా కీ మగ్రబీ కమాన్ కే ఫ్లేగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజే వత్సాయన్ నే కీ. ఇస్ మౌకే పర్ ఖితాబ్ కర్తే హువే వైస్ అడ్మిరల్ నే కహా కీ ఇస్ జంగీ జహాజ్ మే 80% సే జ్యాదా సాజో సామాన్ అందరూనే ముల్క్ తయార్ కియా గయా హై. ఇస్సే భారత్ కీ ఇంజీనీరింగ్ సలాహియత్, తక్నీకీ పేష్రఫ్త్ ఔర్ కౌమీ అజ్మ్ కీ అక్కాసీ హోతీ హై. బహరియా కీ తౌసీఖ్ కో ఉజాగర్ కర్తే హువే ఉన్హోనే కహా కీ 2026 మే 10 బహరీ జహాజ్ బేడే మే షామిల్ కియే గయే హైన్ ఔర్ మజీద్ 8 జంగీ జహాజో కో జల్ద్ షామిల్ కియే జానే కీ ఉమ్మీద్ హై. ఇస్ బహరీ జహాజ్ కా నామ్ మ్యాంగ్రోల్ పర్ రఖా గయా హై జో గుజరాత్ కే జూనాగఢ్ జిలే మే ఏక్ సాహిలీ కస్బా ఔర్ మాహిగీరీ కా ఏక్ బడా మర్కజ్ హై. నయే బహరీ జహాజ్ కా డిజైన్ మౌజూదా బహరీ సెక్యూరిటీ కే చాలెంజో కీ మునాసబత్ సే తయార్ కియా గయా హై. INS మంగ్రోల్ జదీద్ తర్జ్ కే హథియారో ఔర్ సెన్సర్ సే ఆరాస్తా హై. ఇన్మే హల్కే వజన్ కే టోర్పెడోస్ ఔర్ అందరూనే ముల్క్ తయార్ కియా గయా ఆబ్దో శికన్ రాకెట్ లాంచర్ షామిల్ హై. భారత్ కే చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నే కహా హై కి సుప్రీం కోర్ట్ కే దర్వాజే సభీ కే లియే ఖులే హై ఔర్ కిసీ భీ ఆమ్ షహరీ యా మున్తఖబ్ ఇదారే కే మెంబర్ కీ కిసీ భీ దర్ఖాస్త్ కా ఖైర్ మక్దమ్ హై. ఉన్హోనే కహా కి హర్ భారతీయ షహరీ కో అదాలత్ సే రుజూ కర్నే కా హక్ హాసిల్ హై ఔర్ అదాలత్ ఉన్కీ తష్వీష్ కీ సమాత్ కరేగీ ఔర్ కానూన్ కే తహత్ జో కుచ్ భీ మునాసిబ్ హై రాహత్ ఫరాహమ్ కరేగీ. నయీ దిల్లీ మే కౌమీ ఇన్సానీ హుకూక్ కమిషన్ కే 33వే యౌమ్ తాసీస్ కీ తక్రీబ్ సే ఖితాబ్ కర్తే హువే జస్టిస్ సూర్యకాంత్ نے کہا کہ آئین میں ہر شہری سے عظمت وقار برابری آزادی اور انصاف سمیت وسیع وعدے کیے گئے ہیں. ملاقات کے لیے INDIA بلاک کے مطالبے کا تذکرہ کرتے ہوئے جسٹس سوریہ کانت نے کہا کہ انہیں کل ایک مراسلہ موصول ہوا تھا جس میں ملنے کا وقت مانگا گیا تھا اور انہوں نے کل رات اس کا جواب بھیج دیا اور ان سے ملنے سے قاصر رہنے کی وجہ بھی بتائی.
3: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
2: दिल्ली पुलिस ने सुप्रीम कोर्ट तक अपोजिशन के एहतजाजी मार्च के तनाजुर में दिल्ली में सिक्योरिटी बढ़ा दी है. इधर दिल्ली मेट्रो रेल कारपोरेशन ने कहा है कि सिक्योरिटी वजूहात से नई दिल्ली में आज 6 मेट्रो स्टेशनों पर दाखिल होने और बाहर निकलने के दरवाजे शाम 4 बजे तक बंद रहेंगे. इनमें पटेल चौक, जनपथ, राजीव चौक, मंडी हाउस, सेंट्रल सेक्रेटरिएट और बाराखंबा रोड स्टेशन शामिल हैं. सभी मुतालिका मेट्रो स्टेशनों पर ट्रेन बदलने की सहूलत दस्तियाब रहेगी. इधर दिल्ली ट्रैफिक पुलिस ने भी अमन कानून की सूरत हाल के मद्देनजर ट्रैफिक एडवाइजरी जारी की है. इसमें कहा गया है कि मिंटू रोड, मंडी हाउस,

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, పి ఆనందరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: లక్ష్మీపల్లి మండలం ప్రకాశం నుంచి వెంకటేశ్వరరావు సార్.
0: వెంకటేశ్వరరావు గారు, కాగితపు.
1: అవునవును,
0: చెప్పండి. ఈ రోజు ముచ్చట్లు ఏంటి? మరి ఆకాశవాణికి కాల్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, ఈ రోజు నుంచి బతుకమ్మ
1: స్టార్ట్ అవుతుంది.
0: మీరు ఆడతారండి అక్కడ మీ చుట్టుపక్కన?
1: శ్రీనగర్ కాలనీలో మురేరు వాళ్ళ పక్కనే ఘాట్ ఉంది. ఆ ఘాట్ లో భారీ ఎత్తున చేస్తారు. ఒకటి పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరే పెద్ద ఘాట్ ఉంది. ఆ ఘాట్ మీద చేస్తారు, కానీ నీళ్లు లేవు.
0: నీళ్లు లేవు.
1: ప్రతిసారి ఏమవుతుందంటే మురేరు వాళ్ళు నీళ్లు వెళ్ళిపోతాయి. ఈ టైంలో ఉన్న
0: వస్తాదా
1: ఏమవుతుందంటే ఎంతో మంది మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఆడి పాడి ఎంజాయ్ చేస్తారు. దాన్ని వదలటానికి నీళ్లు లేకపోవడం వల్ల సన్న ధార ఉండిపోతా ఉంటది. పంచాయతీ కార్మికులు పోలం తీసుకెళ్ళి అది వేస్తున్నారు. అయితే మన మాట ఏంటంటే ఎక్కడ ఘాట్లు పెట్టినా ఏ పెట్టినా సరే ఒక వాటర్ తోటి చిన్న టబ్స్ లాగా కడుతున్నారు కొన్ని చోట్ల. అలాంటి ఏర్పాటు చేస్తే మహిళలు అందులో వదులుకొని ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అవన్నీ పూలు తయారు చేసిన తర్వాత
0: నియర్బై చెరువులు ఏం లేవు.
1: చెరువులు లేవు అట్లా. ఆ చెరువుల్లో కూడా నీళ్లు లేవు, చెరువులు కూడా లేవు. ఇక్కడ ఏర్పాటు అవుతున్నారు. ఇక్కడ మురేడైనా అటు గోడల వాగైనా చిన్న చిన్న వాగుల్లో వేసినా సరే అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ముట్టి పూలనే అందులో పడేస్తున్నారు. ఎన్ని రోజులు పూజలు
0: చేసినాయి.
1: దానికోసం అయితే ఘాట్లు నిర్వహిస్తున్నారు. దాన్ని పంచాయతీలే కాబట్టి ఒక టబ్బు లాంటి ఏర్పాటు చేసి వాటర్ ఫెసిలిటీ అలాంటి పెట్టినా కొంచెం ఉపయోగపడుతుంది, మంచిగా ఉంటది. అవి తీసుకెళ్లి వదిలేయడానికి ఆస్కారం ఉంటది. అట్లా పెట్టకపోవడం వల్ల ఎక్కడో అక్కడ పడేస్తున్నారు.
0: వెంకటేశ్వర గారు, మంచి ఆలోచన. కానీ ఇది మరి మీ పంచాయతీ వారి దృష్టి మీరు తీసుకెళ్లారా? రేడియో ద్వారా చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది పంచాయతీ వాళ్ళు మీ మాట వింటారు, కానీ మీ లోకల్లో ఉన్న పంచాయతీ వాళ్ళకి మీరు ఆ విషయాన్ని గుర్తు చేయాలి కదా.
1: చెప్పాలి,
0: ఎందుకంటే అక్కడ వార్డ్ మెంబర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ముందుకు సాగాలి అని అంటే ఆలోచన మన పది మందికి తెలియచేయాలి. మీరు అన్నట్టు రేడియో ముఖంగా కూడా తెలియజేస్తే మంచిదే, కానీ మీ పంచాయతీ వాళ్ళు విన్నారా లేదా అనేది మీకు దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి గుర్తు చేయాలి. ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని మరి ఈరోజు ఆకాశవాణి ద్వారా మన సహశ్రోతలందరికీ కూడా మీరు తెలియజేసేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో
0: నమస్తే అండి, ఇది పాటల పల్లెకలో శ్రోతల ముచ్చ.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: ఫైన్
0: ఫైన్. చెప్పండి, మరి వారం తర్వాత కాల్ చేశారు ఆకాశవాణికి, ఒక పాటల పల్లకి మాత్రమే కాల్ చేస్తారా, మిగతా ప్రోగ్రామ్ కనెక్ట్ అవ్వట్లేదు?
1: అవును సార్, క్లాసెస్ ఉంటాయి సార్, నేను హై స్కూల్ లో టీచర్. ఇవంటే కొంచెం ఇంట్రెస్ట్ సార్, తప్పకుండా వెయిట్ చేస్తుంటాం.
0: ఓకే ఓకే. మీ యొక్క సమయ భావం వల్ల మీరు మిగతా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవట్లేరు. మరి ఈ రోజు కార్యక్రమంలో శ్రోతలతో మనం ఏ విషయాన్ని చర్చిద్దాం?
1: సార్, ఈ రోజు ముందుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన కౌలూరు రాజేష్ సార్, రాజేష్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడం జరిగింది రాష్ట్రపతి అవార్డుకి.
0: ఏ సంవత్సరం?
1: రీసెంట్ సార్.
0: ఓకే.
1: విద్యార్థులకు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతికతో వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నందుకు గుర్తింపుగా రాజేష్ కు ఈ అవార్డు ఎన్నికయ్యారు సార్.
0: వెరీ గుడ్.
1: నుంచి మనకు అందిస్తున్న ఉన్నత విద్య, తర్వాత సమాచార రంగము, తర్వాత మనకు ఈ ఆధునిక విజ్ఞానాన్ని మొత్తం కూడా పిల్లల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, తర్వాత కృషి చేసేందుకు పిల్లలు ఎక్కువగా మార్కులు స్కోర్ చేసుకున్న విధంగా, తర్వాత సోషల్ లైఫ్ స్టైల్ ఇప్పుడంతా కూడా పిల్లలు ఎదిగిన తర్వాత చదువుకున్న తర్వాత డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి శాస్త్రీయమైన విద్యా విధానాన్ని, పిల్లలకు ఉపాధి కల్పించే విద్యా విధానాన్ని అందజేసి

0: తాగే విధంగా విద్యను బోధించాలనేది ఆ కౌలు రాజేష్ యొక్క ఆదర్శం సార్. అది తర్వాత ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఆయనే ఇండియాలో టాప్ ర్యాంక్ లో వచ్చాడు సార్.
1: వెరీ గుడ్.
0: పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆధునిక సాంకేతిక గురించి వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నందుకు గుర్తింపుగా ఆయనకు అవార్డు వచ్చింది సార్. ఇది కూడా మనకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు కూడా అందజేసి రాజేష్ కూడా స్పెషల్ క్లాసెస్ ఇప్పించి పిల్లలను ఎక్కువ విజ్ఞానవంతులుగా, పిల్లలు ఆదర్శవంత విద్యులుగా తయారు కృషి చేయాలని చెప్పేసి మా ఆలోచన సార్.
1: ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠ్య పుస్తకాలు ఉన్నది మాత్రమే కాకుండా అక్కడున్నటువంటి వాతావరణం, అక్కడున్నటువంటి ఆధునిక సాంకేతికతను కూడా వారికి అందజేస్తున్నందుకు ధన్యవాదాలు వారికి. మరి చాలా చక్కగా అతను ఏ టూల్స్ గురించి విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు, వారి భావి భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు అండి. మీ కోసం ఒక మంచి పాట వినిపిస్తుంది, ఆకర్షమని వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా చక్కగా, చాలా సరదాగా, సంతోషంగా ఆకాశవాణికి కాల్ చేశారు ఈ పూట. మరి శ్రోతలు
1: ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ తపాలా దినోత్సవం. అందులో నేను కూడా నా వంతుగా అన్ని తెలుగు రాష్ట్రాలను ఆకాశవాణి కేంద్రాలు కూడా ఇక్కడికి సలహాలు రాస్తున్నాను. రాష్ట్రాలు ఆకాశవాణి మా పేరు మీద అంతా చూశారు. అది మాకు అనిమిస్తే అదే సార్, ఎందుకంటే ఇటు మా పనితీరులో చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు ముళ్ళు పట్టుకుంటే కూడా వింటారు, గేదెలకు గడ్డి ఇచ్చేటప్పుడు కానీ కాలు ఇచ్చేటప్పుడు కానీ. మొన్న రీసెంట్ గా వైఫల్యానికి మందు పెట్టుకుంటే కూడా రేడియోలో కార్యక్రమాలు విన్నాను. ఆకాశవాణి వింటా ఉంటే ఏమైతే అలసట అనేది ఉండదు. ముందు ఏంటంటే ఎప్పటికప్పుడు మన మైండ్ ఆటోమేటిక్ గా మైగ్రేట్ అవుతా ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. ఈ ఆలోచనలన్నీ పోవాలంటే ఆకాశవాణి ఒకటి వింటే చాలు. టీవీ చూస్తే మన కళ్ళు ఖరాబ్ అవుతాయి. పేరే విన్న వాళ్ళు ఎప్పటికీ చనిపోరు.
0: మన ఇంటికి బంధువులు గాని లేదంటే మిత్రులు గాని వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు, చేరుకున్నాక ఉత్తరం రాయండి అనేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అనేసి ఊర్లో ఉన్నవాళ్ళు ఆ సమయానికి ఎదురు చూసేవాళ్ళు. ఆ ఉత్తరాన్ని నాకు బాగా గుర్తు. మా ఇంట్లో కూడా ఉత్తరాలు బట్వాడా అంతా వచ్చిన ఉత్తరాలన్నీ కూడాను ఒక మూలన అవన్నీ పోగు చేసి ఉండేవి. ఒక చిన్న రాడ్కి వాటినట్టు పించేసి ఉంచేవాళ్ళం.
1: అవునవును, అది ఎందుకంటే ఆ గంట తీగ పెట్టుకుని దాన్ని కూర్చుకొని వచ్చిన లెటర్ అన్ని చదివిన తర్వాత పడేయకుండా దాన్ని ఒక మూల పెట్టుకుంటే ఏంటంటే ఎవరైనా గుర్తుకొచ్చినప్పుడు అరే ఇక మా ఊరికి పలాని టైంలో పోస్ట్ చేసిండు ఇది అని చూసి చదువుకొని సంతోషించేవాళ్ళం.
0: సంతోషించేవాళ్ళం. అప్పుడు ఆ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉత్తరాన్ని కూడా ఎవరో తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళతో చదివించుకుని మరీ ఆనందపడేవాళ్ళు.
1: ఇంకొకటి ఏంటంటే సార్, మా తమ్ముడు 2001లో ఆర్మీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు కూడా పెద్దగా అంటే ఎక్కడో సిటీలలో ఉండేవి కానీ మారుమూల గ్రామ పంచాయతీ పరిధిలో ఇటు ఉండకపోయేది. ఇప్పుడు ఏం చేశారంటే తమ్ముడు ఉత్తరం రాసేసారు. రాసినప్పుడు ఊకు అడిగేది పోస్ట్ మ్యాన్ గంట కొట్టగానే ఉరికేది ఎదురుగా పోయి ఏమైనా ఉత్తరం వచ్చిందా మాకు ఊకేంది ఆయన ఊకే ఉత్తరం వచ్చినప్పుడు ఈయన తీసుకొచ్చని హెచ్చరించుకున్న రోజులు కూడా ఉన్నాయి పోస్ట్ మ్యాన్లు.
0: అవును, ఇప్పుడు ఏంటంటే మన మనసులో వచ్చిన ఆలోచనని వెంటనే షేర్ చేసుకోవడానికి మనకి ఆధునిక టెక్నాలజీ సెల్ ఫోన్ రూపంలో వచ్చేసింది. వీడియో కాల్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం, కానీ అది ఆ క్షణం వరకే సంతోషాన్ని ఇస్తుంది. అది గనక మనం ఒక లిపి రూపంలో ఉత్తరం పైన పెడితే వాళ్ళకి ఎప్పుడు మానసికంగా ప్రశాంతత కావాలన్నా ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుకున్నప్పుడు ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు అతని ఫేస్ ఆ ఉత్తరం చూసుకుంటూ అతను ఆనందపడతాడు.
1: ఇంకొకటి ఏంటంటే రాసేది కూడా స్టార్టింగ్ ఏమంటారు పూజ్యులైన గౌరవనీయులకు అమ్మా నాన్నలకు నమస్కరించి రాయినది. అండ్ రాసిన తర్వాత ఇక్కడ పెద్దన్నయ్యకు నా నమస్కారాలు, తమ్ముడికి నా ఆశీస్సులు అని ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క మర్యాద అనేది పలకరింపు అది పేర్లలో కాకుండా రాసిన అక్షరాల్లో కాకుండా అది మనసు నుంచి మనం కూడా సంతోషాన్ని పొందుతా ఉంటాం.
0: ఇప్పుడు మనకి వీడియో కాల్ రాగానే ఏంటంటే ఆ చెప్పు ఏం సంగతి ఏంటి ఫోన్ చేసావు. ఇలా పలకరింపులో కూడా వ్యత్యాసాలనే వస్తూ ఉన్నాయి. ఉత్తరంలో మనకి మర్యాద ఉంది, మానసిక ప్రశాంతత ఉంది, మనసు యొక్క ప్రతిబింబం కూడా ఉంది. మరి సతీష్ గారు, మీరు చెప్పినట్టుగా మనకి ఇది రికార్డింగ్ లో ఉన్నాం కాబట్టి ఇది అక్టోబర్ 9కి ప్రపంచ తపాలా దినోత్సవం. ఈ రోజు బ్రాడ్కాస్ట్ అవుతుంది కాబట్టి అది నిన్నటికి అవుతుంది. మనకి ఏదైనా కూడా తపాలా దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది ఒకనొక రోజుల్లో చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే ఆధునిక టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పోస్టల్ శాఖ కొంత వెనుకబడింది. తర్వాత పోస్టల్ శాఖ చాలా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో కూడా వచ్చేసింది పోస్టల్ శాఖ. సేవింగ్స్ మొదలు పెడుతుంది, అలాగే స్కీమ్స్ ఇస్తుంది, డిపాజిట్స్ తీసుకుంటుంది, అన్ని రకాల సేవలు అందిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ శాఖ కూడా చాలా ఉజ్వలంగా తన యొక్క సేవలు అందిస్తుంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ శాఖను మళ్ళీ చాలా మంది ఆదరిస్తున్నారు.
1: పోస్ట్ ఆఫీస్ లో కూడా సెక్యూరిటీ బాగుంది, మనకు సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఇన్ టైమ్ లో కూడా మనకు అది సరుకు అనేది ఏదైనా కానీ పారుతుంది.
0: అవును,
1: మనకు వాటికి పూర్తి భద్రత ఉంటుంది,
0: భద్రత ఉంటుంది. మనకి ఆర్థికంగా చూస్తే ఏటీఎం కార్డు కూడా ఇస్తున్నారు.
1: గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పని చేసే వాళ్ళకు కూడా అన్ని ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. నిరక్షరాస్యులు సైతం కూడా ఈ ఏటీఎం కార్డు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మారుమూల గ్రామాల్లో కూడా స్వైపింగ్ మిషన్లు కూడా వచ్చాయి. వాళ్ళు వాలంటీర్ వాళ్ళే వెళ్లి ఆ పిన్ కూడా వాళ్ళే ఎంటర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అనునిత్యం సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో చదువుకున్న రోజు వాళ్ళకే తెలుసు అనుకుంటారు కనుక, కాకపోతే రేడియో

0: వాళ్ళు అందరు కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యారు. చాలా వరకు ఎలాంటి మిస్టేక్ ఓటీ ఇప్పుడు కూడా చెప్పొద్దని కూడా వాళ్ళు తెలిసిపోయింది. పిల్లి చెప్పండి, ఏంది చెప్తున్నా పిన్ అని అంటున్నారు ఇప్పుడు. ఇదివరకు చెప్పబట్టని చెప్పేది.
1: ఏదైనా సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువగా ఉంది. మరి అక్టోబర్ మాసం మొత్తం కూడాను పోలీస్ శాఖ ఈ సైబర్ క్రైమ్స్ మాసోత్సవం జరుపుతుంది. అంటే సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఎలా మనం నిరోధించాలి అనేది పోలీస్ శాఖ వారు మరి జిల్లా మొత్తంగా కూడాను ఈ మాసోత్సవం జరుపుకుంటున్నారు. చాలా సార్లు వాళ్ళు వివిధ కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. పాఠశాలల్లో అయితేనే మీ కాలేజీలు, అలాగే పంచాయతీ భవనాలు, ప్రధాన కూడలలో కూడా కార్యక్రమాలు పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నారు. దాంట్లో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ జరగకుండా ప్రతి ఒక్కరూ మనం పకడ్బందీగా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఎవరిని కూడా సైబర్ క్రైమ్ బారిన పడేటట్టు మనం ప్రోత్సహించకూడదు. ఓకే సతీష్ గారు, మరి తపాలా దినోత్సవం నిన్న జరుపుకున్నా కూడా ఈ రోజు ఆ విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: థ్యాంక్ యూ సార్. నా పేరు నవీన్ సార్.
0: నవీన్ గారు, ఒకసారి మా చెంకు పేరు చెప్పండి.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: యా, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరి ఈరోజు ముచ్చట్లేంటి మన దగ్గర నుంచి?
1: ఈరోజు మెయిన్ అంటే తపాల దినోత్సవం సార్. ఈరోజు తరాల దినోత్సవము, మళ్ళీ ఈరోజు స్పెషల్ ఎగ్ డే కూడా ఉంది సార్. ప్రతి ఒక్కరు రోజు ఒక ఉడికించిన గుడ్డు తినాలని కోరుకుంటున్నా సార్. హెల్దీగా ఉంటారు ఎవరైనా గానీ, వృద్ధులైనా పిల్లలైనా మధ్య వయస్కులైనా, అందరూ ప్రతిరోజు ఒక గుడ్డు తినాలా సార్? ఒక గుడ్డు ఏం కాదు, మరీ విపరీతంగా తినదని ఒకటే సరిపోతుంది సార్.
0: రోజుకి ఒకటి తినాలంటే మరి ఖర్చుతో కూడుకున్న పనే కదా.
1: అవునవును సార్.
0: శ్రోత ఫోన్ కాల్ కట్ అయిపోయింది. మరి తపాలా దినోత్సవం అలాగే ఎగ్గిడే అనేది చెప్పారు వారు. మరి తపాలా దినోత్సవం ఎగ్గిడే అనేది నిన్న రికార్డింగ్ లో జరిగిన కార్యక్రమం కాబట్టి ఇది అది నిన్నటికి అన్వయించుకోవాలి శ్రోతలంతా కూడాను. ఏది ఏమైనా కూడాను ఆకాశవాణి ద్వారా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంగా ఉండేందుకు ఎగ్ తినాలి అనేసి తను తెలియజేసేందుకు ధన్యవాదాలు. వారి కోసం ఒక మంచి పాట వినిపిద్దాం.
2: వివాహ భోజనంబు, వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు, దియ్యాల వారి దిందు ఒక్కొక్క నాటి ముందు. వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు, దియ్యాల వారి దిందు ఒక్కొక్క నాటి ముందు.

Claro!

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు అరుణ సార్, సియాతనగర్ నుంచి.
0: అరుణ గారికి స్వాగతం పలుకుతుంది. ఒకసారి మా చెంక్ పేరు చెప్పండి, ఈ కార్యక్రమం పేరు చెప్పి మీరు ఏ విషయం చెప్తారో స్టార్ట్ చేయండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు.
1: సూపర్, బాగా చెప్పారు. ముచ్చట్లు కాదు, ముచ్చటే.
0: ముచ్చటే చెప్తాం సార్.
1: చెప్పండి, ముచ్చటేంటి మరి?
0: ఏమన్నా సార్, బతుకమ్మ పండగ వచ్చింది కదా, అందరూ ఆడవాళ్ళందరూ మంచిగా సరదాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. బతుకమ్మ పండగ ఇక్కడ నుంచి స్టార్ట్ గా సార్. ఇప్పుడు పూల కోసం పిల్లగాళ్ళు అటు ఇటు వెళ్తారు కదా సార్, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. లేకపోయినా వాటర్ అనేది ఉంటాయి కదా బాగానే, అందుకనే పూలకెళ్ళినప్పుడు కొంచెం తొందర పడకుండా పిల్లగాళ్ళు పూలు కోసుకొట్టుకునేటట్టు చూసుకోవాలి సార్.
1: తొందర పడ్డము, ఇంకోటి ఏంటంటే ఒకవైపు మంచు పడుతుంటుంది, వీళ్ళు పూలు కోస్తూ ఉంటారు, సర్పాలు ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి బతుకమ్మలు వేసే కులం దగ్గర కూడా చాలా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేయాలి.
0: అయితే ఇంకోటి ఏమైందంటే సార్, పోయినసారి మా కాలనీ పిల్లలందరూ పూలకెళ్లారు సార్, ట్రాలీ వేసుకుని వెళ్లారు. ఆ ట్రాలీ ఏమైంది, కొంచెం చిన్న ట్రాలీ, పిల్లలు ఎక్కువైపోయారు, స్లిప్ అయింది సార్, కింద పడ్డారు పిల్లలందరూ. కాకపోతే ప్రస్తుతానికైతే ఏం కాలేదు పిల్లలకి, మంచిగానే తిరిగి వచ్చారు. తర్వాత ఎప్పటికో ఎన్ని రోజులకో చెప్పారు, అదే దెబ్బలు తగిలి ఏదైనా అయితే సార్ ప్రాబ్లమే కదా మాది.
1: అవును కదా, మరి జాగ్రత్త.
0: వెళ్లేటప్పుడు పిల్లలు పూలకెళ్ళినా ఎటెళ్ళినా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తున్నారు సార్. అంటే వాళ్ళు వెళ్తారు, ఏం జరిగిందో ఏమో అని ఒక్కోసారి మేము పనులకు వెళ్తాం, వాళ్ళు చెప్పకుండా చేయకుండా వెళ్తారు, అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. అందుకే పిల్లలు కూడా కొంచెం తల్లిదండ్రులకు చెప్పాలా, వాళ్ళ గురించి వీళ్ళు అర్థం చేసుకోవాలా అని చెప్తాను సార్.
1: ఓకే అండి అరుణ గారు, మరి ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి విషయాలు మీరు మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? చెప్పండి.
1: పాలంచలో మ్యారేజ్ వెళ్ళాను సార్. అయితే అక్కడ మన క్యాటరింగ్ వాళ్ళు మాకు సప్లై చేస్తున్నారు. అందులో ఒక క్యాటరింగ్ అబ్బాయి, తనకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు, లెఫ్ట్ హ్యాండ్ కూడా వడ్డిస్తున్నారు. కొంతమంది తనని కొంచెం ఒక రకంగా చూస్తున్నారు. అంటే నేను మళ్ళీ కొంత దగ్గర నుంచి అతను నా దగ్గర పిలిచి, లేదు అని ఇలా వేయకూడదు లెఫ్ట్ హ్యాండ్ తోటి అని చెప్పి, దానితోనే రైట్ హ్యాండ్ తో వేయాలి అన్నట్టు చెప్పారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తను మేము ఇంకో ఒకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు. అదే క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు. తను నా దగ్గరకు వచ్చి గుర్తు పెట్టి మాట్లాడినా సార్ అని చెప్పి నేను నాతో మాట్లాడి వెళ్ళాను. అదే చెప్పవలసింది సార్, ఇప్పుడు క్యాటరింగ్ తను అలవాటు వల్ల అలాగదు, మా ఒక్కళ్ళు చెప్పడం వల్ల తను మారిందని నేను అనుకుంటున్నాను సార్.
0: వెరీ గుడ్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతి పని ఎడమ చేతితో చేస్తారు. మనం రైట్ హ్యాండ్ తో ఎంత ఈజీగా చేయగలుగుతామో వాళ్ళు ఎడమ చేతితో అంత ఈజీగా చేయగలరు. ఏ పనికైనా ఓకే, గానీ భోజనం వడ్డింపు దగ్గర మాత్రం ఎడమ చేయి వాటంతో వడ్డిస్తే కూర్చునే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది కుటుంబ సభ్యులు సమిష్టిగా ఒకేసారి తింటున్నప్పుడు ఒక చేత్తో వాళ్ళు రైట్ హ్యాండ్ తో తింటుంటారు కాబట్టి నెక్స్ట్ ఎక్స్ట్రా డిషెస్ వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఎడమ చేయి వాడతాం. అది తప్పు లేదు. అబ్బాయి తినట్లేడు, వడ్డిస్తున్నాడు, కేవలం వడ్డిస్తున్నాడు కాబట్టి రైట్ హ్యాండ్ డిష్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ తో వేయడం అనేది అది పెద్ద సమస్య కాదు.
1: సమస్య కాదు, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
0: అవును,
1: చూస్తున్నాను చాలా మంది, కానీ తనకి ఎవరు చెప్పట్లేదు. నేనే కొంచెం పక్కకి పిలిచి లేదు అని ఇట్లా వడ్డించకూడదు ఎప్పుడైనా కానీ అని అడిగి చెప్పిన తర్వాత, తను మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నాకు కలిసినప్పుడు ఆయనకు వచ్చి నమస్తే పెట్టి పలకరిస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఒక మాట మనకు తెలిసిన విషయం మనం తనకు చెప్పడం వల్ల తను కొంచెం మారిందేమో అని నాకు అనిపించింది.
0: స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది అవుతుంది రైట్ హ్యాండ్ తో సర్వీస్ చేయడం, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. అబ్బాయి కూడా 10 మందిలో ఉన్నటువంటి కొన్ని విషయాలని చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. అప్పుడే కాస్త మనకు సమాజంలో రాణించగలము. చాలా చక్కటి విషయాన్ని అబ్బాయికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో సార్, నమస్కార్.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేశారమ్మా? చిలక రామారావు గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి. ఈ రోజు మరి ఆకాశవాణికి కాల్ చేశారు, పాటల పల్లకిలో శ్రోతలు చెప్పండి ఏం చెప్తారు. అయ్యయ్యో, ఎలాగా? అయ్యయ్యో,
1: ప్రతి వాళ్ళు ఎలిమెంట్ పెట్టుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు ఎలిమెంట్ పెట్టుకుంటే ఆ ప్రమాదం అనేది మనకి రాకుండా ఉంటది.
0: అవును,
1: ఎలిమెంట్ పెట్టుకోకుండా బయటకు వెళ్తున్నారు, ఇట్లా ప్రమాదాలు జరుగుతాయి. ఇట్లా సరిపోగలిగారు, వారం రోజులు కోమలో పోయింది, ఈ రోజే జరుగుతుంది.
0: అయ్యయ్యో, ఎక్కడమ్మా యాక్సిడెంట్ జరిగింది?
1: ఇక్కడ మా దగ్గరనేనండి, ఇక్కడ మన పల్లెటూరులోనే.
0: ఓకే, ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే అయ్యో మనం ఇలా ఉండకూడదు అనుకుంటాము, తర్వాత రెండు రోజులు అయినాక ఆ విషయాన్ని మర్చిపోయేసి మళ్ళీ యథా ప్రకారం మనం
1: ప్రయాణం.
0: ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మినిమం స్పీడ్ లో వెళ్ళాలి, అంతేగాని బండికి ఇంత స్పీడ్ ఉంది మనం మాక్సిమం ఉంది దాంట్లో వెళ్ళిపోదాం అనుకోకుండా. దానివల్ల మనకి ఇబ్బంది, మన సహచరులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే అండి, మరి
1: వాళ్ళు హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకోకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
0: ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వినిపిస్తాను.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, పి ఆనందరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, వారు మెచ్చే పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య 369. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి రాజకుమారుడు ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుఖ్విందర్ సింగ్, సుజాత. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ. సంగీతం మణిశర్మ. వినండి వైజయంతి మూవీస్ వారి రాజకుమారుడు ఈ చిత్రంలోని పాటలు.

మీరింతవరకు వైజయంతి మూవీస్ వారి రాజకుమారుడు ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుఖ్వీందర్ సింగ్, సుజాత. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ. సంగీతం మణిశర్మ. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి నువ్వు నేను ప్రేమ, ఈ చిత్రం నుండి పాట.

మీరింతవరకు శిరీష బృందం గానం చేసిన బతుకమ్మ పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతలు విన్నారు. చిత్రగీతల కార్యక్రమం తిరిగి 6:35 పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరొక దిక్షణలో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు దీనికోసం. మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పై బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్స్ లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ

0: ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద జల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు, తీవ్రవాద భావాలున్న పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని, తెలంగాణ హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమాపేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్, ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను ముందు పెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులు ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరువు సమీక్షకు సీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు, కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు, ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14న 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్ కి ఓఎంఆర్ ప్రతులు, బోర్డు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ, సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరదించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సంస్కరణలు మన

0: సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
1: రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక

0: ఇతర పెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
1: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ
2: టైం సిస్టమ్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకో, నేను ఒక 50 గుట్లలో ఉంటాను. నేను ఇంతకు ముందు పనిచేసిన పోలీసు విలేజ్ గ్రూప్ లో ఇద్దరు యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్ గ్రూప్ లలో కొన్ని ఇద్దరు ఉంటారు. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ లా ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసిందనుకో, ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ చేసుకుంటున్నాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
1: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేశ్ల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాంగ్ గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
4: బుర్రని చార్జ్
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. నిధి
6: आदौ मुख्याः वार्ताः. समुद्र तटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं आईएनएस मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां राष्ट्राय समर्पितः. प्रत्येक भारतीय नागरिके न्याय प्राप्तये सर्वोच्च न्यायालयस्य द्वाराणि सर्वदा अपावृतानि एव तिष्ठन्ति इति मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन उद्घोषितम्. नवदेहल्याः जंतर मंतर स्थलम् अधुना विरोध प्रदर्शन स्थानम् न स्थास्यति. देहली आरक्षि अधिकारिभिः जन प्रदर्शनेभ्यः त्रीणि नूतनानि स्थानानि परिगणितानि. चिकित्सा सुविधासु मूल्य पारदर्शितां वर्धयितुं केन्द्रेण सर्वैः राज्यैः केन्द्रशासित प्रदेशैश्च रुग्णालय प्रदेशानां शुल्कानां सुस्पष्टं पट्टिका प्रदर्शनं निर्वोढुं समादिष्टम्. अपि च समष्टि अर्थशास्त्रस्य स्थिरीकरण प्रतिमानां विकास हेतोः अमेरिकी विद्वद्भ्यां रॉबर्ट ई हॉल माइकल वुडफोर्ड वर्याभ्यां प्रतिष्ठितः अर्थशास्त्र नोबेल पुरस्कारः अलंकृतः. अथ वार्ताः विशदीकृत्य. शारदीय नवरात्रोत्सवस्य द्वितीये अहनि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी देशवासिभ्यः हार्दान् शुभाशयान् व्याहृतवान्. सामाजिकान्तर्जालीय पटले स्वसन्देशं प्रसारयन् प्रधानमंत्री प्रावोचत् यत् नवरात्रस्य द्वितीयं दिनं तपसः त्यागस्य दृढसंकल्पस्य च प्रतीकभूतायाः भगवत्याः ब्रह्मचारिण्याः उपासनायै समर्पितमस्ति. प्रधानमन्त्रिणा प्रार्थना विहिता यत् माता पद्मधारिणी देवी ब्रह्मचारिणी सर्वानपि जनान् शौर्येण धैर्येण आत्मसंयमेन च अनुगृह्णातु इति. कोचीस नगरस्थेन कोची शिपयार्ड संस्थया निर्मितस्य तृतीयस्य जलमग्न शत्रुनाशकपोतस्य आईएनएस मंग्रोल इत्यस्य अद्य मुंबय्यां नौसेनायां औपचारिकः समावेशो जातः. स्वदेशी प्रौद्योगिक्या निर्मितस्य अस्य समरपोतस्य समावेशेन तटीय अगाध जलेषु जलांतर्गत शत्रूणां संधानस्य तेषां प्रतिकारस्य च नौसेनायाः सामर्थ्यम् अभूतपूर्वं सुदृढं भविष्यति. मुंबई नौकाष्ठाने आयोजितायाः अस्याः नौसेनादीक्षायाः अध्यक्षतां कुर्वन् पश्चिमी नौदल प्रमुखः वाइस एडमिरल संजय वत्स्यायनः अभासत चतुस्त्रिंशदधिक द्विसहस्रतमं वर्षं यावत् भारतीय नौसेनायाः षष्ठी प्रतिशतं जलयानानि दश वर्षेभ्यः अपि नूतनानि स्थास्यन्ति।

0: దేశస్య ముఖ్య న్యాయాధీశేన న్యాయమూర్తి సూర్యకాంతేన ప్రోక్తం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వేభ్యః నాగరికేభ్యః సముద్ఘాటితాని సంతి. కస్యాపి సామాన్య నాగరికస్య వా జనప్రతినిధేః వా యాచికా సర్వదైవ స్వాగతీ క్రియతే. మానవాధికారాయోగస్య త్రయస్త్రింశత్తమం స్థాపనా పర్వ సంబోధయన్ ముఖ్య న్యాయాధీశః ప్రోక్తవాన్ యత్ భారత సంవిధానం ప్రత్యేకం జనస్య గరిమాం సమతాం స్వాతంత్ర్యం న్యాయం చ పరిరక్షితుం దృఢ సంకల్పమస్తి. సహైవ హ్యః ప్రేషితస్య పత్రస్య రాత్రావేవ ఉత్తరం ప్రేషయిత్వా అసామర్థ్యస్య కారణాని చ ప్రతిపాదితాని. రాజమాతుః విజయా రాజే సింధియా వర్యాయాః జన్మ జయంత్యాం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా తాం ప్రతి భావపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. ప్రధానమంత్రి అవోచత్ యత్ రాష్ట్రసేవాయాం అస్యాః త్యాగః సమర్పణం చ సర్వాన్ సదైవ ప్రేరయిష్యతి. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ రాజమాతుః ఆదర్శ విచారాః వికసిత భారతమితి సుదృఢ సంకల్పే నవ ఊర్జాయాః సంచారం కరిష్యంతి. దిల్ల్యారక్షిబలేన విరోధ ప్రదర్శనానాం ఆయోజనాయ త్రీణి నూతనాని స్థానాని నిర్ధారితాని. ఏతేషు రామలీలా మైదాన్, బుడాడి మైదాన్ చేతి తథా పూర్వ దిల్ల్యాం స్థితం సీబీడీ మైదాన్ చేత్యాదిని సమ్మిళితాని సంతి. దిల్ల్యారక్షి ఆయుక్తేన అనురాగ కుమారేణ ఆదేశం ప్రసార్య సూచితం యత్ జంతర్ మంతర్ ఇతి స్థానం అధునా నిర్ధారిత ప్రదర్శన స్థలత్వేన అధిసూచితం నైవాస్తి. నాగరికాణాం విరోధ ప్రదర్శనస్య ఆయోజనస్య అధికారం సునిశ్చేతుం కేంద్రీయ గృహ మంత్రాలయేన ఉపయుక్తానాం వైకల్పిక స్థానానాం చయనాయ సమితిః నిర్మితా ఆసీత్. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: యస్యాం కస్యాంచిత్ వాదిషి స్థితాః సంతః వార్తా ప్రవాహేణ సహ అవిరతం తిష్ఠంతు. ఎక్స్ పటలే అథ థ్రెడ్స్ పటలే చ @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: దిల్లీ ప్రదూషణ విషయే సర్వోచ్చ న్యాయాలయస్య మతం. కఠోర నిషేధాజ్ఞాభ్యః జన జాగరూకతా స్వైచ్ఛిక సహయోగశ్చ అధిక ఫలప్రదౌ. ముఖ్య న్యాయాధీశ సూర్యకాంత పీఠేన ధార్మిక భావనానాం ఆదరేణ సహ సంతులిత నియంత్రణాయ అల్ప హానికర స్ఫోటకానాం చ విక్రయణాయ పరామర్శః ప్రదత్తః. అగ్రిమం వాదశ్రవణం చ అక్టోబర్ మాసస్య పంచదశ దినాంకే భవిష్యతి. నవదెహల్యాం రాష్ట్రీయ మానవాధికారాయోగస్య త్రయస్త్రింశత్తమః స్థాపనా దివసః అద్య సోల్లాసం సమాచరితం గతః. అస్యవసరస్య విశేష సమారోహే భాషణం కూర్వన్ ఆయోగస్య అధ్యక్షః న్యాయమూర్తిః వి రామసుబ్రహ్మణ్యం వర్యః ప్రోక్తవాన్ యత్ పరివర్తనశీల కాలానుకూల మానవాధికార సంస్థాభిః స్వకార్యప్రణాళీ సుదృఢా కరణీయా యేన మానవ గరిమ్నః స్వాతంత్ర్యస్య చ రక్షణ సంకల్పః పునర్నవీకృతః భవేత్. లోకసభాయాః విపక్షనేతా రాహుల్ గాంధీ అద్య అబ్రవీత్ యత్ ముఖ్య నిర్వాచన ఆయుక్త జ్ఞానేశ్ కుమార్ విరుద్ధం ఎన్డీఏ దళైః అద్య ఉచ్చతమ న్యాయాలయే యాచికా నివేద్యతే. నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ తేన ప్రోక్తం యత్ ముఖ్య న్యాయాధీశం పత్రం ప్రేషయిత్వా నిర్వాచన శుచితా విషయే ఆశంకాః చ వ్యక్తీకృతాః. షడ్వింశత్యుత్తర ద్విసహస్రతమస్య అర్థశాస్త్ర నోబెల్ పురస్కారః అమెరికీ విద్వద్భ్యాం రాబర్ట్ హాల్ మైకల్ వుడ్ఫోర్డ్ వర్యాభ్యాం ప్రదానార్థం ఉద్ఘోషితః. సమష్టి అర్థశాస్త్రస్య ప్రతిమానైః ఆర్థిక సమృద్ధయోః స్థిరీకరణాయ రాజకోషీయ నీతినాం సుదృఢీకరణే తయోః యోగదానం సమాదృతం. కేంద్ర ప్రశాసనేన సర్వేభ్యః రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ చికిత్సా సంస్థాభిః ప్రదత్తానాం సేవానాం సౌవిధ్యానాం చ శుల్కం ప్రముఖతయా ప్రదర్శనం సునిశ్చేతుం ఆగ్రహో విహితః. కేంద్రీయ స్వాస్థ్య సచివయా పుణ్య సలిలా శ్రీవాస్తవ ఇత్యనయా అస్మిన్ విషయే సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య సచివేభ్యః పత్రం లిఖితం. స్వాస్థ్య సేవా శుల్క నిర్ధారణే పారదర్శితాయాః మహత్వం ప్రతిపాదయంతి సా ఉక్తవతి యత్ శుల్క

0: శుల్కానాం స్పష్టం ప్రదర్శనం రోగిభ్యః తేషాం పరివారేభ్యశ్చ చికిత్సాయాః సంభావిత వ్యయం జ్ఞాతుం సముచితాన్ నిర్ణయాన్ స్వీకర్తుం తథా చికిత్సా వ్యయస్య యోజనాం నిర్మాతుం సహాయం కరిష్యతి. కేంద్రీయ పర్యావరణ వన జలవాయు పరివర్తన మంత్రి భూపేంద్ర యాదవ అద్య ప్రోక్తవాన్ యత్ వికసిత భారతం @2047 ఇతి రాష్ట్రీయ సంకల్పస్య సిద్ధయే ఆర్థిక ప్రగతేః సహైవ పర్యావరణ సురక్షాయాః సమన్వయః అత్యంతం ఆవశ్యకః అస్తి. నవదెహల్యాం వన సేవా అధికారిణాం మధ్యావధి ప్రశిక్షణ సమారోహం అలంకూర్వన్ మంత్రి దేశస్య కానన సంరక్షణే వన్య ప్రాణి సురక్షాయాం ప్రాకృతిక న్యాసానాం పాలనే చ తేషాం అనిర్వచనీయం సమర్పణాభిసంధానం అభ్యనందత. భాజపా మహిళా మోర్చా ఇత్యనయ అద్య నవదెహల్యాం విరోధ ప్రదర్శనమాయోజితం. అనయా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయే ఛాత్రాభిః సంబద్ధానాం కథితానాం యౌన దుర్వ్యవహార ప్రకరణానాం ఆధారేణ ఆంతరిక మణిపురస్య కాంగ్రెస్ సాంసదస్య డాక్టర్ అంగోమచా విమోల్ ఇత్యతస్య విరుద్ధం కార్యాచరణం కర్తుం యాచనా విహితా ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఒకసారి విరలింటారు. ఆకాశవాణి పూట మరియు రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పీసీఓఎస్ సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం, ఇంకా భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ, 10:00 పౌరాణిక నాటకంలో శ్రీ విజయకృష్ణ నాట్య మండలి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు. శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి సమర్పించు సుభాషితం 6:30. 6:35 రైతు సమాచారంలో పొగాకు లద్దె పురుగు నివారణ కొన్ని వివరాలు. 7:15 భాగస్వామి నాటిక ప్రసారమవుతుంది. 7:45 సత్యాన్వేషి సోదరి నివేదిత ప్రసంగం. 8:30 ఉద్యోగమని విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 9:05 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874424250388, మరొక ఫోన్ నంబర్ 2950309. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం, 10:00 పూల జాతర బతుకమ్మ.

సంబరాలు. రూపకం, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2 ప్రసారంలో 12 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం. 12 గంటల 40 నిమిషాలకు తిరిగి సాయంత్రం ప్రసారంలో 5 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శ్రోతలుత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో పూలలో కొలువైన ప్రకృతి దేవత బతుకమ్మ. 5 గంటలకు డి సరోజా బృందం గానం చేసిన బతుకమ్మ పాటలు. ఇక సాయంత్రం 3 ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 35 నిమిషాలకు యువవని యువజనుల కార్యక్రమంలో ఏఐ స్టార్టప్స్ లో అవకాశాలు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వని ప్రాయోజిత కార్యక్రమం. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్. 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం. ఈ ప్రసారాలు హైదరాబాద్ కేంద్రం నుండి. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10 గంటలకు హరికథ కాలక్షేపం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరి రేపు ప్రసారమే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వీరలు విన్నారు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నంబర్ 7989707158.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వ్యవసాయ సూచనలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అందిస్తున్న వివరాలు.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం గాని బెట్ట పరిస్థితుల వలన వడలిపోయినట్లుగా తయారవడం గాని జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నులు ఏం చేయాలంటే యూరియాను గాని లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 గాని, యూరియా అయినట్లయితే 2%, అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారి చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు, అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సస్యరక్షణ

చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు లాంటి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోనిల్ గాని డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.25 grams లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతో పాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారి చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే దాంట్లో అడల్ట్స్ ను గమనించినప్పుడు అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి? పైపాటుగా ఫ్రూఫినోఫాస్ ప్లస్ నీమాయిల్. ఫ్రూఫినోఫాస్ ఎంత తీసుకోవాలి? లీటర్ నీటికి 2 ml. అదే నీమాయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని మనం ఉధృతిని ఆధారంగా చేసుకుని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు గాని లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత గాని పిచికారి చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటననేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1 ml చొప్పున తీసుకుని పిచికారి చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులను నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి? కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి? మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్న వాళ్ళు 1 నుంచి 2 తడులను ఇవ్వడం గాని లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారి చేయాలి. ఎంతవరకు ఏమేం పిచికారి చేయొచ్చు? 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్. అంటే లీటర్ నీటికి 20 grams యూరియాను కరిగించేసి లేదంటే పొటాషియం నైట్రేట్ 1345 ను 1% అంటే లీటర్ నీటికి 10 grams తీసుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్ గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 తడు
పెట్టుబడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావం

0: సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నీళ్లలోపట తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 కేజీల యూరియా మరియు దానితో పాటుగా 20 కేజీల పొటాషియం ను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలు, ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకుని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3 నుంచి 6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే బెట్ట పరిస్థితులుంటే నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఒక తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది.
1: వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు చలనచిత్ర గీతం.

0: కుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది వయసులోనే ఉన్నది. దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
1: చిన్నదాన్ని చేతిలో చిరుత

0: క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమాపేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమాపేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమాపేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశ సేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ, సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము బురారీ

0: మైదానము తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్ లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలతో బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్దిని పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్ లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువత శక్తి సామర్థ్యాలపై వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్ లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖెల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియజేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగుల ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం.

0: కేంద్రం మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పిసిఓఏ సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం వింటారు.
2: శ్రోతలకి నమస్కారం. పిసిఓఎస్ అంటే ఏంటి? ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోయినట్లయితే ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందో తెలుసుకుందాం. సివిల్ సర్జన్ డాక్టర్ షకీనా ఇవాంజలిన్ గారు, నమస్తే అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, పిసిఓఎస్ అంటే ఏంటి, ఈ పిసిఓఎస్ అనేది రావడానికి కారణాలేంటంటారు?
3: పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. ఇది చాలా రకాల కారణాలు ఉన్నాయి. మెయిన్ గా వచ్చేసి పూర్ లైఫ్ స్టైల్, బ్యాడ్ జీవన విధానం, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడము మెయిన్ రీజన్. రెండోది వచ్చేసి కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ కూడా, జన్యుపరమైన కారణాలు కూడా దీనికి ఉన్నాయి. డిసీజ్ అంటే ఒకటే ఉంటే దాన్ని డిసీజ్ అంటాము. సిండ్రోమ్ వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే దీనిలో అనేక రకాల హెల్త్ కండిషన్స్ అన్ని కలుగుతున్నాయి కాబట్టి దీన్ని డిసీజ్ అని అనకుండా సిండ్రోమ్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాము. ఒక్క పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చేసి అన్ని చాలా రకాల హెల్త్ కండిషన్స్, అబ్నార్మల్ హెల్త్ కండిషన్స్ కలిపి ఉంటుంది కాబట్టి సిండ్రోమ్ అని మనం మెన్షన్ చేస్తాము.
2: ఇప్పుడు మీరు పిసిఓఎస్ కి కారణము జీవన విధానము అన్నారు కదండి, అంటే ఏ విధంగా ఉండాలి మన జీవన విధానము?
3: ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, యాక్టివ్ గా ఉండకుండా, మనము ఎక్కువ ఫుడ్ తీసుకున్నంత స్పెండ్ చేయకుండా ఉండడం, ఆర్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత వ్యాయామం లేకుండా, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా సెడెంటరీగా స్థిరంగా ఒకే ప్లేస్ లో కూర్చుని ఉండడము, లేదా ఊరికే అదే పనిగా తినేసి మనం తినేదానికి స్పెండ్ చేసేదానికి బ్యాలెన్స్ లేకుండా ఉండడం, ఏ రకం అయినా కానీ అది ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ కింద వస్తుంది. ఆల్సో రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, ఇవి మెయిన్ రీజన్స్ అండి. స్ట్రెస్ ఒకటి, ఈ రోజుల్లో స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిట్టింగ్ విత్ కంప్యూటర్స్, ఫోన్స్ ఇలాగ కూర్చుని స్ట్రెస్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడము, రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడము. ఆల్సో మనం తినేదాన్ని యాక్టివ్ గా స్పెండ్ చేయకపోవడము లైఫ్ స్టైల్ లో ఉండడం ఒక మెయిన్ రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు.
2: రేడియేషన్ కి గురి కావడం అంటే ఏ విధంగా అంటారు?
3: ఏ విధంగా అంటే ఎక్కువ అవర్స్ అండ్ అవర్స్ సెల్ ఫోన్స్ తో, కంప్యూటర్స్ తో కూర్చొని ఉండడం వల్ల, అంటే మినిమల్ గా ఒక 8-9 అవర్స్ కూర్చుంటాం, అలా కాకుండా ఒక 12 అవర్స్ ఎక్స్టెండెడ్ టైం ఎక్కువ రేడియేషన్, ఆర్ లైక్ స్లీపింగ్ విత్ ఫోన్, ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవడం, వీటన్నిటికీ ఎగ్జాక్ట్ గా రీజన్ చెప్పలేము కానీ ఇవన్నిటి వల్ల కూడా పిసిఓఎస్ వస్తుంది అని ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం.
2: మంచిదండి. పిసిఓఎస్ మనకు ఉంది అనడానికి ఎటువంటి లక్షణాలు?

0: ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవడం, వీటన్నిటికి ఎగ్జాక్ట్ గా రీజన్ చెప్పలేము కానీ ఇవన్నిటి వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది అని ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం.
1: మంచిదండి. పీసీఓఎస్ మనకు ఉంది అనడానికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు?
0: పీసీఓఎస్ ఉంది అనడానికి ఫస్ట్ గా ఏంటంటే, ఆడపిల్ల

0: పోవడం వల్ల ఎక్కువ కాలం ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓవరీ చుట్టూ ఈ ఫాలికల్స్ అన్ని ఫామ్ అయిపోయి అక్కడ టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకా వచ్చేసి ఇన్ఫర్టిలిటీ సమస్య అని చెప్పండి, సంతాన లేని సమస్య ఒకటి ఉంటుంది. తర్వాత లివర్ లో కూడా ఇవి కొన్ని హార్మోన్స్ మెటబలైజ్ అవుతాయి, అక్కడ కూడా నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అలాంటి లివర్ కి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఒకవేళ ఉంటే కనుక అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ముందే ప్రీమెచ్యూర్ గా బర్త్ అయ్యే ఛాన్సెస్, లేదంటే డెడ్ బేబీస్ పుట్టే ఛాన్సెస్, తర్వాత గుర్రపు వాతం, ప్రీఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా ఇలాంటి కండిషన్స్ కూడా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక్క పీసీఓఎస్ వల్లనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
1: ఇప్పుడండి, ఇటువంటి లక్షణాలతో వచ్చిన వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది?
0: ఫస్ట్ మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయగానే అల్ట్రాసౌండ్ తీస్తాము. అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అండ్ పెల్విస్ నుంచి దీని యొక్క డయాగ్నోసిస్ చేస్తాము. చేసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకున్న సింటమ్స్ ని బట్టి. ఫస్ట్ గా ఒబేసిటీ తో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ సలహా డాక్టర్ ఇచ్చేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వండి. ఈవెన్ ఒక 5-10% ఆఫ్ వెయిట్ లాస్, అంటే ఒక 70 kgs ఉన్న వాళ్ళు ఒక 5-7 kgs అలా తగ్గినా కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. ఈ కండిషన్ దానంతటా అదే, ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్, నార్మల్ గా అయితే మనము హార్మోన్ టాబ్లెట్స్ పెడతాము, వెయిట్ ఎక్కువ లేరు అయినా పీసీఓఎస్ ఉంది అని అంటే గనక. అయితే ఒబేస్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇచ్చే సలహా మాత్రం వెయిట్ లాస్ అవ్వండి. ఆటోమేటిక్ గా బాడీ దానంతటా అదే సెట్ అవుతుంది. మనం ఏమి టాబ్లెట్స్ చోటుకి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదా వాళ్ళు లేట్ గా ప్రెజెంట్ అయ్యారు, లేట్ గా వచ్చారు, అప్పటికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ షుగర్ ఉంది అనుకోండి, అప్పుడు మనం షుగర్ కి సంబంధించిన మెడిసిన్ మెట్ఫార్మిన్ ఇచ్చుకోవడం అలా జరుగుతుంది. లేదు ఇంకా అవసరం ఉంది అంటే సైకిల్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ గా మనం బయట నుంచి హార్మోన్ టాబ్లెట్స్ తో ఈ కండిషన్ ని ట్రీట్ చేస్తాం. మెయిన్ వచ్చేసి అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఫిజికల్ గా యాక్టివ్ అవ్వడము, యోగా, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా, లో కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్, తక్కువ పిండి పదార్థం ఉండే డైట్ తీసుకోవడము, మంచిగా ప్రోటీన్స్ అలా హెల్దీ ఫ్యాట్స్ ఉండేవి డైట్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడి యాక్టివ్ అవ్వడం మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అన్ని మెడిసిన్స్ పిల్స్ ఇవన్నిటికంటే ఫస్ట్ స్టెప్ లో పీసీఓఎస్ ఉండేది అది.
1: కొంతమంది పిల్లల్లో 9-10 రోజుల వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి, కారణం ఏంటంటారు?
0: ఫస్ట్ స్టార్టింగ్ 11 సంవత్సరాల కంటే ముందు అయితే మనం దాన్ని అబ్నార్మల్ గా భావించుకోవాలి, అంటే ప్రీకాషియస్ ప్యూబర్టీ అంటారు. 11 సంవత్సరాల నుంచి అవ్వడం అదేమి అబ్నార్మల్ అయితే కాదు. ఆల్సో ఈ రోజుల్లో ఉండే ఫుడ్ వల్ల, స్టెరాయిడ్స్ ఉండే మీట్ తీసుకోవడం వల్ల, వీటన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది. అయితే దీని అంతటికి హార్మోన్ బ్యాలెన్స్ మన బ్రెయిన్ లో, తర్వాత పిట్యూటరీలో, ఓవరీలో, ఇదంతా ఒక యాక్సెస్ లాగా ఉంటుంది. ఈ యాక్సెస్ అంతా సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఇనిషియల్ సైకిల్స్ లో ఎంతైనా ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అదేమి అబ్నార్మల్ కాదు. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది. అది నేను చెప్తున్నాను కదా, ఏదైనా సిమ్టమ్ తో ప్రెజెంట్ అయ్యే వరకు ఆగకుండా ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే ఇలాంటివి ఏమి రాకుండా, ఒక యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటి ఏదైనా అలవాటు చేస్తే మంచిగా వాళ్ళలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఏమీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.
1: సాధారణంగా నెలసరి అనేది ఎన్ని రోజులు వస్తే ఆరోగ్యం అంటారు?
0: యాక్చువల్గా 7 డేస్ వరకు, 10 రోజుల నుంచి 7 డేస్ వరకు నార్మల్ సైకిల్ అండి. 10 రోజుల కంటే తక్కువ ఉన్నా, 7 రోజుల కంటే ఎక్కువ ఉన్నా ఇమీడియట్ గా వెళ్ళి గో కన్సల్ట్ యువర్ డాక్టర్, డాక్టర్ ని కలవండి, వాళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తారు. ఖచ్చితంగా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, ఒక 2 సైకిల్స్ అలా అయ్యింది అంటే పర్వాలేదు, మెచ్యూర్ అయిన స్టార్టింగ్ లో. అంతకంటే ఎక్కువ, 7 రోజుల కంటే ఎక్కువ ఎప్పుడు బ్లీడింగ్ అయినా అది నాట్ నార్మల్. సో వెళ్ళి వీలైనంత తొందరగా డాక్టర్ ని కలిసి అల్ట్రాసౌండ్ తీపించుకొని దానికి ఏ కారణమో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. ఈ రోజుల్లో చాలా అవేర్నెస్ వచ్చింది, అన్ని సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ గా ఉంది. ఈ రోజుల్లో పేరెంట్స్ తో చాట్ చేసి వాళ్ళే మంచి లైఫ్ స్టైల్ ని పిల్లలకి నేర్పించడానికి ఒక అడుగు ముందుకేసి ఒక యోగా.

0: నేర్పించడం, ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ కి తీసుకెళ్లడము, తర్వాత ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ గా మనకి నేచర్ లో అవైలబుల్ గా ఉండే ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్లోర్ తో లేదా పిండిలతో ఇలాంటివి చేసిన ఫుడ్ అంతా ప్రిఫర్ చేయకుండా పేరెంట్స్ స్టార్ట్ చేసి మంచిగా యాక్టివ్ గా ఉండడం పిల్లలకి అలవాటు చేయండి. అవసరమైతే కొంచెం దీనికి కోప్పడినా పర్వాలేదు, ఫస్ట్ మీరు పాటిస్తూ పిల్లలకి అట్లా అలవాటు చేస్తే వాళ్ళకే ఇష్టం అవుతుంది అన్నమాట వాళ్ళలో ఉండే చేంజ్ చూసుకుని. మంచి లైఫ్ స్టైల్ కి, హెల్తీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేస్తే బాగుంటుంది.
1: మంచిదండి, మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
0: నమస్తే అండి.
1: మీరింతవరకు పీసీఓఎస్ సమస్యలు నివారణ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం భూసారం ఎరువులకు గల సంబంధం, ప్రసంగం వింటారు.
2: వ్యవసాయం చేసేటప్పుడు భూమిని ఎప్పుడు మనతో పాటు పోల్చుకొని చూసుకోండి మీరు. ఉదాహరణకి మనం చిన్నప్పుడు మన చిన్న పిల్లలకి చిన్న తొలి దశ లోపల అమ్మ పాలతోటి కొందోలు బతుకుతారు, తర్వాత చిన్న చిన్నగా బిస్కెట్స్ సెరిలాక్ ఇలాంటివి పెట్టుకుంటా లాస్ట్ కు వాళ్ళకి అరటి పండ్లు అవి తినిపించుకుంటా మంచిగా అన్నం తినిపించే స్టేజ్ కి ఎదుగుతారు వాళ్ళు. ఏ ఏజ్ లో అది చేస్తేనే వాళ్ళు అలా గ్రోత్ ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పుడు మనం హార్లిక్స్ తినలేదు అని ఇప్పుడు హార్లిక్స్ తిన్నాం అనుకోండి మనం. నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్నకు ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండే, అప్పుడు మా ఊర్లో హార్లిక్స్ దొరకలేదు, ఇప్పుడు నాకు జేబులో పైసలు ఉన్నాయి ఇక్కడ హార్లిక్స్ దొరుకుతుంది అనుకోని అన్నం బంధు పెట్టి హార్లిక్స్ తిన్నాం అనుకోండి, బాగుంటాం మనం? ఎప్పుడు తినాలి హార్లిక్స్? చిన్నప్పుడే తినాలి. హార్లిక్స్ ఎప్పుడైనా తినొచ్చు, ఇప్పుడు తినొచ్చు హార్లిక్స్, కానీ అది ఉపయోగపడదు మనకది. సో ఇవన్నీ కూడా మనం ఎట్లయితే కొన్ని ఫీలింగ్స్ మనం అనుభవిస్తా ఉన్నాం, భూమి కూడా అంతనే, ఎరువులు కూడా అంతేనే. మీరు రెండు బస్తాలు వేసాం, మూడు బస్తాలు వేసాం, లేకపోతే ఇవే వేసాం అనేది కాదు మనకి ఇంపార్టెంట్. సమయం ఇంపార్టెంట్, వేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఎన్ని బస్తాలు వేసేదని అనేది చాలా ఇంపార్టెంట్ కాదు మనకి. వీలైనన్ని ఎక్కువ సార్లు ఫర్టిలైజర్స్ వేయడం మనం అలవాటు చేసుకోవాలి. మనం వీలైనంత ఎక్కువ మోతాదు కాదు నేను చెప్తున్నది, వేస్తున్న మోతాదునే వీలైనన్ని ఎక్కువ సార్లు వేయడం కనుక మీరు అలవాటు చేసుకుంటే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది మీకు. ఒక బస్తా యూరియా తోటి ఎంతైతే పండించగలమో, ఈవెన్ అరబస్తా యూరియా తో కూడా అంత పండించడానికి అవకాశం ఉంటది. ఎప్పుడు ఆ అరబస్తా యూరియాను వీలైనన్ని ఎక్కువ సార్లు గనక వేస్తే మనకు మంచి దిగుబడులు వస్తాయి. అందుకనే మీకు డ్రిప్ ఇరిగేషన్ లోపల ఫర్టిలైజర్స్ ని తక్కువ మోతాదు లోపల ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు దిగుబడులు బాగా పెరుగుతాయి. ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, వేస్తున్న ఎరువుల మోతాదు కంటే కూడా వేసే సమయం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని బస్తాలు వేస్తున్నాం అని అంటే కూడా దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వేసామన్నది చాలా ఇంపార్టెంట్, అది తప్పనిసరిగా మీరు పాటించండి. అది ఒక పాయింట్. ఇంకా రెండోది, మనకు ఎంత ఆకలైనా సరే బియ్యాన్ని మనం అయితే తినలేము. మనం బియ్యం తింటే ఏమవుతుంది మనకి? కడుపు నొప్పి లేస్తుంది. ఏం చేయాలి బియ్యాన్ని మరి? మనం కంపల్సరీ స్టవ్ ముట్టించాలి, గిన్నెలో నీళ్లు పోయాలి, బియ్యాన్ని స్టవ్ మీద పెట్టాలి, రైస్ చేసుకొని మాత్రమే తినగలం ఎవరైనా సరే. ఫర్టిలైజర్స్ కూడా మనం వేసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో మొక్కకి ఉపయోగపడాలి అంటే తప్పనిసరిగా సేంద్రీయ ఎరువు భూమిలో ఉండాలి. ఆ రెండు కాంబినేషన్, అవి ఆ కాంబినేషన్. మీరు సేంద్రీయ ఎరువులు వేయకుండా ఫర్టిలైజర్స్ వేసారనుకోండి మీరు పనిచేయవు వెసల్. సేమ్ బియ్యాన్ని ఎదురుగా పెట్టుకుని మనం ఆకలిని ఎట్లయితే అనుభవిస్తాం అది కూడా అంతనే. ఫర్టిలైజర్స్ మొక్క తీసుకోదు. ఎప్పుడు తీసుకుంటుంది? ఆ యూరియాను నేలలో ఉండే సూక్ష్మజీవులు తిని అవి మొక్కకు ఉపయోగపడేటి చేస్తే అవి అప్పుడు మొక్క తీసుకుంటుంది. అంటే ఫస్ట్ సూక్ష్మజీవులు తీసుకోవాలి ఫర్టిలైజర్ ని. సూక్ష్మజీవులు తీసుకోవాలంటే వాటికి ఆహారం ఉండాలి. సూక్ష్మజీవులు బతకాలంటే వాటికి ఆహారం ఉండాలి. వాటికి ఆహారం ఏంటి మరి? సేంద్రీయ కర్బనం, పచ్చి రొట్టె ఎరువులు. కానీ మీకు పశువుల ఎరువు వీలు అయితలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతోటి వేరే రాష్ట్రాల నుంచి తెప్పించి మీకు జన్ములు జీలుగలు తెప్పిస్తుంది. మీరు కూడా వేసుకోవచ్చు. అవి వేస్తున్న ఎరువులు పనిచేయవు అవి వేయకపోతే. సేంద్రీయ ఎరువు లేకపోతే మీరు వేస్తున్న ఎరువు అట్లనే ఉంటది. ఇవాళ వేసిన ఎరువు బై ఛాన్స్ ఏదైనా ఒక భూమిలో మీరు సూక్ష్మజీవులు లేకుండా కంప్లీట్ అయినా చేసినారనుకోండి, ఇవాళ యూరియా వేస్తే అలానే ఉంటది. యూరియా అలానే ఎప్పటిదనుకుంటది? సూక్ష్మజీవులు పనిచేసేంత వరకు ఉంటది అది. కాబట్టి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయపు ఎరువును వేయడం అనేది తప్పనిసరి. అది ఒకరి గురించి చేసే పని కష్టం ఉంది కాబట్టి చేయకుండా ఉంటానని అది కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, సేంద్రీయ ఎరువులు లేకుండా రసాయనిక ఎరువులు పని చేయవు అసలు అవి. కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేయండి. ఇంకొక సూచన ఏంటంటే, భాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలోనే వేయండి, తర్వాత వేయకండి. ఎందుకేయాలంటే అవి అప్పుడే అవసరం కాబట్టి. నాకు అప్పుడు దొరకలేవు, మార్కెట్లో దొరకలేదను, వీలు కాలేదనో.

పైసలు లేవను, అప్పుడు షాప్ లేదను, తర్వాత 40 రూపాయలు 50 రూపాయలకి వేస్తే ఉపయోగం లేదు. దాంతో పాటు ఇంకా నెగటివ్ ఉంది ఒకటి, మనకి వేసిన ఎరువు ఉపయోగపడకపోగా, మనకు తెలుగు అందరు తెలుసు, ఈత వచ్చినోడు ఈతరానోడు ఇద్దరు కలిసి బావిలో దునికింది అనుకోండి ఏమవుతుంది, ఇద్దరు చచ్చిపోతారు వాళ్ళు. ఈతరానోడు ఈత వచ్చిన బిగ్గ పట్టుకుంటాడు అన్నట్టు వాడు, ఈత కొట్టనేడు అసలు వాడు. సో మనకు కూడా అంతే, భాస్వర ఎరువు తర్వాత వేస్తే అది మొక్క తీసుకోకపోగా అది భూమిలో ఉట్టి ఉండకుండా ఆ జింకును పట్టుకుని ఉంటది అన్నట్టు. అది జింకు భాస్వర రెండు రియాక్షన్, జింకు కూడా మొక్కగా అందుబాటులో రాదు కాబట్టి పసుపు రంగులోకి మారి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని జింకు స్ప్రే చేయమంటున్నారు. సో వేస్తున్న తప్పు వల్ల ఇంకో తప్పు జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి తప్పనిసరిగా భాస్వరానికి సంబంధించిన ఎరువులను దుక్కిలో మాత్రం వేయాలి. వీలు కాకపోతే ఏం చేయాలి, వేయొద్దు. ఆ పొరపాటును ఎప్పుడు కూడా మీరు రిపీట్ చేయొద్దు. మీరు దానివల్ల ఏమైతుందంటే చాలా వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతాయి. అంటే ఒక్కొక్క బస్తాకు 1800 రూపాయలు, మీ డబ్బులైనా గవర్నమెంట్ అయినా అందరి డబ్బులే కదా అవన్నీ కూడా. తీసుకొని భూములు వేస్తున్నాం మనం, వేయడం వల్ల చాలా అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డబ్బులను వేస్ట్ అయితే. కాబట్టి వేయకండి. మీరు వరి సాగు చేసే ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి, తప్పనిసరిగా వేయాలి. జింక్ సల్ఫేట్ అయిపోతే ఏమవుతుందంటే కూరలు అన్నేసి చాలా బాగా చేసాం, అల్లం అది ఇది అన్నేసేసాం మనం, చిట్కడంత ఉప్పేయలేదు అనుకోండి ఏమవుతుంది, ఎంత మంచి అల్లం అనేయండి, నూనె పోయండి, రకరకాల చేయండి, మీరు కొంచెం ఉప్పేయలేదు అనుకోండి ఏమవుతుంది, ఏం చేయాలి మరి మనం, ఉప్పే వేయాలి అంతేగాని ఇంకా కొంచెం అల్లం యాడ్ చేసాం అనుకోండి అదేం టేస్ట్ ఏం రాదు, అది కంపల్సరీ ఉప్పునే వేయాలి మీరు. సో జింక్ వేయకుండా మనం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే అనేక కారణాలు, ప్రస్తుతం సాగు చేస్తున్న రకాలకి జింక్ యొక్క అవసరం చాలా ఎక్కువ, మనం అన్ని రకాల పోషకాలను అనేక రకాల ద్వారా ఇస్తున్నాం కానీ జింకును మాత్రం ఏ రూపంలో ఇవ్వట్లేదు మనం. భాస్వరం అనేక రకాలుగా వేస్తున్నాం, భూమిలో కూడా నిల్వలు ఎక్కువైపోయి జింకును బాగా లభ్యత తగ్గిపోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా జింక్ వేయండి, అవసరమైతే మళ్లీ ఒకసారి కూడా పిచికారీ చేయండి, చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకు. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే పొటాష్ కి సంబంధించిన ఎరువులను వీలైతే వేయండి, మంచిదే. బై ఛాన్స్ ఏదైనా కష్టం ఉండి ఇబ్బంది ఉంటే కొంచెం తగ్గించినా కూడా మన సమస్య ఏం లేదు, ఎందుకంటే చాలా భూములలో పొటాష్ సంబంధించిన నిల్వలు బాగానే ఉన్నాయి. పొటాష్ అనేది భూమిలోనే ఉంటది, అది ఎక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన పొటాష్ వేస్తున్నారు చూసినరా, అదేంటి, అది ఎర్రమట్టి. మన ఇళ్లలో ఇల్లు అలుకుతాం కదా, ఆ ఎర్రమట్టి రష్యాలో కొన్ని గుట్టలలో ఉండే ఎర్రమట్టిని డిగ్గర పెట్టి తోకొచ్చి బస్తాలను నింపి మనకు అమ్ముతారు అన్నట్టు, అదే ఎరువు పొటాష్ ఎరువు. పొటాష్ ఎరువు అనేది ఫ్యాక్టరీలో తయారేసి ఇవ్వరు. ఎర్రమట్టి మనం ఎక్కడ తెస్తాం, గుట్టకాడు వైపు బండి పెట్టి తీసుకొస్తాం కదా, అలాంటి గుట్టలే కొంచెం ఎక్కువ ఉన్నాయి రష్యాలో, డిగ్గర పెట్టి తొవ్వి లారీ నింపుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి బస్తాలలో వస్తారు. కొంచెం క్లీన్ చేస్తే తెల్ల పొటాష్, క్లీన్ చేయకపోతే ఎర్ర పొటాష్. సో అది భూములు ఎట్లా ఉంటది, కాబట్టి కొంచెం అటీట్ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, వేయొద్దని చెప్తేనే నేను. ఓకే, కొంచెం అటీట్ అయినా కూడా రేట్ ఎక్కువ ఉందని మీకు అనిపిస్తే కొంచెం మోతా తగ్గించినా సరే ఒకసారి స్కిప్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా చివరిగా నేను సమ్అప్ చేసేది ఏంటంటే యూరియాను వీలైన ఎక్కువ సార్లు వేయండి, భాస్వరాన్ని ఒక్కటే సార్ వేయండి, పొటాష్ కొంచెం అటెట్గా మీరు వేస్తే నో ప్రాబ్లం, జింకును తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వేయండి. మీరు రసాయనిక ఎరువులతో పాటు 100% గా సేంద్రియ ఎరువులను మీరు వేయండి, ఏదన్న రకంగా సరే వేయండి. మీరు సేంద్రియ ఎరువులు వేసుకుని మీకు చాలా ఎక్కువ మొత్తాలు కష్టం అని మీకు అనిపిస్తే సేంద్రియ ఎరువులను మామూలుగా ఇప్పుడు పత్తి గింజలు వేస్తున్నారనుకోండి, సాళ్ల పొంటి పోసుడు కానీ లేకపోతే ఈవెన్ వరి లాంటి వాటిలో అయితే జనుము జీలుగలను తొక్కి కానీ చేస్తే ఆ పని మనం చేసుకోవచ్చు. అది లేకుండా మనం రసాయనిక ఎరువుల మీదనే మనం పండించరాదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక యూరియా బస్తా, ఒక 50 కిలోల బస్తాలో ఎన్ని కిలోల నత్రజని ఉంటుంది, 13 కిలోలు. మిగతా అంత ఏముంటది, 50 కిలోలలో 13 కిలోలు పోతే మిగతా ఏముంటది, 23 కిలోలు. 23 కిలోల మిగతా అంత ఏముంటది, చెత్త చెదారం అంతా ఉంటుంది అందులో. ఇట్లా ఒక్కొక్క బస్తాకి ఇంత చెత్త చెదారం యాడ్ చేసుకుంటే ఎన్ని బస్తాలను వేస్తున్నాం, ఎన్ని రకాలు చేసుకుంటూ పోతున్నాం మనం. సో ఇవన్నీ కూడా మంచి ఏం కావు కదా అవన్నీ కూడా. సో కాబట్టి కేవలం రసాయన ఎరువులు కాకుండా కంపల్సరిగా సేంద్రియ ఎరువు వేయండి, ఎంత కష్టమైనా సరే తప్పనిసరిగా ఆ పని చేస్తే మీకు మంచి ఫలితాలుంటాయి. భూసార పరీక్ష అనేది జిల్లాకు ఒకటి ఉంటది, ఒక్కొక్క జిల్లా లోపల సుమారు 1000 కొద్ది మట్టి నమూనాలు వస్తాయి, ఒక జిల్లాకి 1000 కొద్ది వస్తాయి. సో 1000 కొద్ది మట్టి నమూనాలను 2-3 ఆఫీసర్స్ చేయాలంటే కష్టం అవుతుంది మనకి. కాబట్టి సరైన సందర్భంలో మనకి ఎంటనే ఇవ్వలేకపోవచ్చు మీరు. కాబట్టి అనాలిసిస్ కూడా మీరు ప్రతిదాన్ని చేయించాల్సిన అవసరం లేదు మీకు. ఒక 2-3 విషయాలు చేసుకుంటే చాలు, ఒకటి pH ఉదయని సూచిక, ఒకటి లవణాల గాఢత, ఒకటి ఫాస్ఫరస్. ఈ మూడెట్లు తెలుసుకుంటే మీరు పెద్ద భూసార పరీక్షకు ఇంపార్టెంట్ తెలిసిపోతుంది. నత్రజని అన్నిటిలో తక్కువనే ఉంటుంది, సో మిగతా కూడా 6 సేంద్రియ కార్బన్ తక్కువనే ఉంటుంది, ఎట్లాగో అవన్నీ అవసరం లేదు మనకి. ఈ 2-3 పారామీటర్స్ మీరు దగ్గర ఉండి చేయించుకోవచ్చు. లేదు అంటే మీకు ఒక 1000 రూపాయలకు ఒక కిట్ దొరుకుతుంది, మీకు ఆదర్శ రైతులకు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ, చిన్న ఒక కిట్ ఉంటది అది. సో దాంతో 25 మట్టి నమూనాలు చేయొచ్చు, అందులో చిన్న చిన్న బుడ్లలో అన్ని రంగు నీళ్ళలా ఉంటాయి, మట్టి లోపల అది రంగు మారిపోతుంది, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అందులో ఏముంది అనేది కొంచెం తేడా తెలుస్తుంది మీకు. దాని ద్వారా కూడా మీరు భూసార పరీక్షను మీ స్థాయి లోపల చేసుకోవచ్చు.
సో ఏదైనా నేను చెప్పినంత సుఖంగా కనిపి

0: చూపించకపోవచ్చాం గానీ అలాంటి చిన్న చిన్న మార్గాలున్నాయి. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరు శాంపుల్ తీసుకుపోయి ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ లోపల సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీ ఉంది, మట్టి నమూనా ఇచ్చి ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మీ ఫలితాలు మీరు పొందండి. దాని ద్వారా మీ భూమిలో ఏమైనా సమస్య ఉన్నట్లయితే, ముఖ్యంగా చౌడు గిట్లా ఉంటే జిప్సం గిట్లా వేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దాన్ని మీరు జిప్సం కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందున్న సమస్య లేదు, ఇప్పుడు చాలా ఫ్రీగానే దొరుకుతా ఉంది కాబట్టి అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ నాలుగైదు సూచనలు మీరు పాటిస్తారని, ముఖ్యంగా యూరియాను వీలైనా ఎక్కువ సార్లు వేయండి, భాస్వరాన్ని ఒకటేసారి వేయండి, జింకును తప్పనిసరి వేయండి, సేంద్రియ ఎరువును మాత్రమే రసాయనికలతో కలిపేయండి, భూసార పరీక్ష కూడా వీలైనంత వరకు కొంచెం ఆఫీసర్స్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసి మీరు శాంపుల్ ఇచ్చి మీ రిజల్ట్ మీరు పంచుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దాన్ని సరి చేసుకోవడం కూడా అవకాశం ఉంది.
1: మీరింతవరకు భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

శ్రోతల ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకంలో శ్రీ విజయలక్ష్మి నాట్య మండలి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు

0: ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఇ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈ రోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకేంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేశాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం. దాన్ని మనం సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్షల్లో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటా ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఇ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత.

లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు గానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టర్డ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాము, ఆ లైసెన్స్ లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని గానీ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పీఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు. డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జీఎండిఏసీ అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జీఎండిఏసీ ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టాటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటనీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల రద్ది పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జీఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీ లెవెల్ లో వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జీఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్న దాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి
మనం ముందే అడ్వాన్స్

0: ఇవ్వడం కానీ ఇంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతా ఉంటాయి.
1: అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్ లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు. రీజన్స్ మీకు ఐడియా ఉండదు. మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్ గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి. డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్ గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు. మేము బ్యాంకు వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గాని ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు. మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు. ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు. బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్ రావచ్చు. మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ గనక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళం కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి. ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారని నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్ లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి. ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీస్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది. అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది మా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది. 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు. 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది. అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాతే మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకుని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయిందనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crores గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్ కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన 2 విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్.

0: వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది. 214-215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఏ లో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. కొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషన్ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఏడు కొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుకోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా ఒడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించెడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. ఆనుభావం శ్రీనివాస విలాసంలో అంటారు బుధివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశమిస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్థిత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా

0: వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చాడు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు, ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోరులతో స్వామిని కీర్తిస్తారండి. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము, చాంద్రమానము అని చంద్రుని అనుసరించి, సూర్యుని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతోంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి గాని, మన శ్రవణేంద్రియం గాని, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మయందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకుని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడ వీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపు ఉన్నటువంటి అధర్ణ వేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది

వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మానవీయులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిరా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి దండోపదండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో గాని భూలోకంలో గాని భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపంగా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడు పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం దివ్య మాలా విభూషితం శ్రీభూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని గోవింద ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేష వాహనం గురించి. స్వామి వారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్లారట. రామేశ్వరం వెళ్లిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్సేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఓ రాజా మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక్క క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్ని కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన

0: చేసుకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగారులు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాసురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ గోవింద అని చూసి అందులోనే చూసుకుంటూ ఉండే ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారి పైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్లీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతర ఇతర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజేతి జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినత కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు, వాసుకి, ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను, సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగా వచ్చి తపస్సు చేసి

నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావి

0: ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవం మాకును మా పూర్వజులెల్లవారలకు నీ గోవుండుడే ప్రాణమయి ధనమయి దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టి మమ్ము రక్షించుతన్ను. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో ఏడు కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని 9 రోజుల పాటు నవాన్హిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఘ్నో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే గాని నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథా సుధార సమహా వర్షోరుధారా పరంపరంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన అనకు భాగవతంలో అంటారు. వర గోవింద కథా సుధార సమహా వర్షోరుధారా పరంపరంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేమి అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటి అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేష వాహనములో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేష వాహనములో వస్తారు. చిన్నశేష వాహనములు 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేతు శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టత్ దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే, వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులు

0: విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామి స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం రజేతి శరణౌ సంసార సింధుస్తదా, మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాల్య అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా ధరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకుని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాద్దు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని, ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్లకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో ముందుగా సొంత ఊరు చిత్రం నుండి పాట్నా నుంచి మనం కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నుండి ఎల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రజిత, రాజ్ కుమార్, లావణ్య వంశీ, వెంకటేశ్వర్లు, కమల, దీప మరియు ఇతర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిలియా చిత్రం నుండి పాటన నుంచి మనకు వస్తున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపసి ఖన్నాపసి బాలపసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత అనిత బబిత సునీత కృష్ణ చరిత చాపిల్ చైతో భానురాజ్ అమిత్ ఖన్నా రాహుల్ ఖన్నా రాజ్ వికాస్ రాజా రాధపసి బొబాపసి రోహిత్ రోషిణి ఉమా మీనా కుమారి పార్వతీబాయ్ చోటాపురన్ పసి ఉమాశంకర్ షాకీర్ షహజాది ప్రవీణ్ రామ్ ఫల్ఫాసి సతాక్షి అంబు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చేరిగా ధూమ్ చిత్రం నుండి పాటల నుంచి మన కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, షాన్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీకాంత్చారి మరి వీరి ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరి కోసం ఈ పాట.

0: అనగినత్ అవసర. ఆజ్ భారత్ ఏక్ బడీ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ బన్తా జా రహా హై. ఎలక్ట్రానిక్స్, దవాయే ఔర్ వ్యాక్సిన్, డిఫెన్స్, ఆటో, ఐసే అనేక సెక్టర్స్ మే భారత్ కే ప్రొడక్షన్ ఔర్ ఎక్స్పోర్ట్ దోనో మే అభూతపూర్వ వృద్ధి హో రహీ హై.
1: చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వి అనంత నాగేశ్వరన్ సేడ్ దట్ ఇండియా హెస్ ఓపెన్డ్ అప్ సెవరల్ సెక్టర్స్ ఇన్క్లూడింగ్ ఎస్పేస్, డ్రోన్స్, డిఫెన్స్ అండ్ ఇన్సూరెన్స్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్.
2: వి ఆర్ నౌ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ గ్లోబల్ వాల్యూ చైన్ నంబర్ వన్. నంబర్ టూ, వి హావ్ ఓపెన్డ్ అప్ మెనీ సెక్టర్స్ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెదర్ ఇట్ ఇస్ స్పేస్, డ్రోన్స్, డిఫెన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో హాస్ స్పోకన్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ టు బి ఓపెన్ టు ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఫారినర్స్ ఎక్సెట్రా. సో వి ఆర్ కంటిన్యూయింగ్ టు మేక్ సెవరల్ సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఓపెన్ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ థర్డ్, వి ఆర్ పర్సూయింగ్ ది రెగ్యులేషన్ విచ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఈజియర్ వెదర్ ఇట్ ఇస్ డొమెస్టిక్ ఆర్ ఫారిన్ ఇన్ ఆరిజిన్.
1: ది ఎఫ్డిఐ పాలసీ రిఫార్మ్స్ రిఫ్లెక్ట్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు క్రియేట్ ఎ మోర్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, సింప్లిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ అండ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఎ ప్రిఫర్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. విత్ దీపేంద్ర, దిస్ ఇస్ ఆనంద్ కుమార్ ఫర్ ఆకాశవాణి న్యూస్ ఢిల్లీ.
3: Union Minister Gajendra Singh Shekhawat today inaugurated the BRICS Theatre Festival 2026 in New Delhi. The festival will be held till Wednesday. Speaking on the occasion, Mr. Shekhawat said, at a time when the world is witnessing geopolitical tensions, conflicts and growing uncertainties, culture can play a vital role in fostering dialogue, building trust and promoting global harmony.
4: In a world increasingly divided by differences, how do we cultivate the understanding necessary for a shared and peaceful future? Political dialogue is indispensable. Economic cooperation is essential. Diplomacy remains the cornerstone of international relations. But there is another dimension of engagement that deserves our sustained attention, the dimension of culture. Culture enables societies to understand one another.
3: Talking exclusively to Akashvani News, director of the National School of Drama, Chitranjan Tripathi, said that the three-day festival will feature 10 theatre groups presenting 11 plays. Participating countries are India, Thailand, Indonesia, Russia, Vietnam, Iran, South Africa, Kazakhstan and Ethiopia. The 2026 Nobel Prize in Economics has been awarded to American economists Robert E. Hall and Michael Woodford for developing macroeconomic models that help policymakers stabilize economies during booms and recessions. The Royal Swedish Academy of Sciences said their work has strengthened the theoretical basis for fiscal and monetary policies and improved governments' and central banks' ability to respond to economic fluctuations. Benchmark domestic equity indices ended in negative zone today. Sensex declined 548 points to close at 71,925. Nifty dropped 157 points to settle at 22,363. The India Meteorological Department IMD forecast a thunderstorm accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Chandigarh, Punjab and Chhattisgarh till tomorrow. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Andhra Pradesh, Keralam and Mahe during the next 2 days. And now, before we end the bulletin, the headlines once again. India reaffirms commitment to deepening economic cooperation with UK. Targets doubling bilateral trade by 2030. Centre urges states and union territories to ensure prominent display of rate lists by clinical establishments. Government to set up high-level committee to address sugarcane farmers' grievances in Maharashtra and Karnataka. Jantar Mantar in New Delhi no longer a protest site. Delhi police designates 3 new venues. American economist Robert E. Hall and Michael Woodford to get this year's Nobel Prize in Economics. And IMD forecasts a thunderstorm accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Punjab and Chhattisgarh till tomorrow. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. That's all in the news at 9. Good night.

0: కార్యక్రమంలో ముందుగా యుగంధర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట.
1: గొప్పలకు స్థిరా ఇది పేరుకు మాత్రం బస్తీరా. డబ్బులు నాస్తి డబ్బులు జాస్తి జబర్దస్తికి చెయ్యర శాస్తి. జంతర్ మంతర్ నగరం బలు వింతర దీని వివరం.

మంతర నగరం పల్వింతర దీన్ని వివరం అజంతర మంతర నగరం పల్వింతర దీన్ని వివరం.

ఎల్డి నోటు

తన మహదాన్ని వాడు ఓటు కొనుక్కుంటాడు. ఎకరాలన్నీ అమ్మే ఎమ్మెల్యే అవుతాడు. సినిమా ఛాన్సుల కోసం పట్టణంలో దిగుతారు. పల్లెకు మరిపోలేరు బస్తీలో బ్రతుకంటే కాబురా. బస్తే పట్టేందుకు నలుగురైన కరువురా. ఏ న్యాయమో ఏ ధర్మమో ఎవరికి తెలుసు రబ్బాయి, మర్మం ఎవరికి తెలుసు రబ్బాయి. మంతర నగరం బల్గింతర దీన్ని వివరం, అజంతర్ మంతర నగరం బల్గింతర దీన్ని వివరం. పేదా గొప్పల కుస్తీరా, పేరుకు మాత్రం బస్తీరా. పేదా గొప్పల కుస్తీరా, ఇది పేరుకు మాత్రం బస్తీరా. డబ్బులు నాస్తే డబ్బులు చేస్తే, డబ్బులు నాస్తే డబ్బులు చేస్తే, ఎవరు గట్టికి చెయ్యర చేస్తే. మంతర్ నగరం బల్ పింతర దీని వివరం, అజంతర్ మంతర్ నగరం బల్ పింతర దీని.

కార్యక్రమ తర్వాత వేట చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన ఈ పాట.

మధురిమ ఆపద ముద్ర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ విజయకృష్ణ నాట్య మండలి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రీ విజయకృష్ణ నాట్య మండలి వైరా వారు సమర్పించు పాదుక పట్టాభిషేకం పౌరాణిక నాటకం.
1: రచన శ్రీ యు శశికిరణ్, నిర్వహణ శ్రీ కె శ్రీనివాసరావు.
0: రేడియో నాటకీకరణ శ్రీ పి జయరామయ్య, కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ నక్కా సుధాకర్ రావు.
1: ఇందులోని పాత్రలు, పాత్రదారులు:
0: దశరథుడు శ్రీ బోయన వెంకటేశ్వరరావు,
1: రాముడు శ్రీ చిలుకూరి బాబురావు,
0: లక్ష్మణుడు శ్రీ యువి రామయోగి,
1: భరతుడు శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ,
0: శత్రుఘ్నుడు శ్రీ కె నారాయణరావు,
1: వశిష్ఠుడు శ్రీ యు రవికృష్ణ,
0: సమంతుడు శ్రీ జి బాబురావు,
1: భటులు శ్రీ ఏపి ఆదినారాయణ, శ్రీ పి నాంచారయ్య,
0: కైకేయి శ్రీమతి కె లక్ష్మీకరుణ,
1: సీత శ్రీమతి పి ఉదయలక్ష్మి, ఇంకా కుమారి లలిత కీర్తన పాల్గొన్నారు.
0: సంగీతం హార్మోనియం ఎస్ కనకారావు, కీబోర్డ్ కె గోవిందరావు.

0: గురువర్యులు వశిష్ఠుల వారికి ప్రణామములు. గురువర్యా, తలతుకొనిన పని శీఘ్రముగా కాకుండా ఇది ఎంత అంతరాయము కలిగించినది.
1: దశరథ మహారాజా, మీరు సందేహింపవలదు.

0: కావున నీవు సంకల్పించుకున్న శ్రీరామచంద్ర పట్టాభిషేకము అవశ్యము జరిపించవచ్చును.
1: అటులైన దాశరథి పట్టాభిషేకం వెంటనే చేయుటకు అభ్యంతరమేమున్నది గురువర్యా?
0: రాజేంద్ర, అంత తొందర ఎలా? ముహూర్త నిర్ణయం జరగాలి కదా. చూడు.

అతిశ క్రమగా ముహూర్తం నిర్ణయం జరగాలి. జనకులు రాదగిన వారే, కాని వారు వచ్చువరకు ఈ శుభమును ఆపియుంచుట నాకిష్టము. అంత తొందర ఎలా అని మీరడిగితిని కావున మనవి చేసుకునుచున్నాను. ఏవో దుష్టగ్రహములు ప్రవేశించి మారకంబునకు మది నెరపుచున్నట్లుండి ఏవో పాడు దుస్వప్నములు కూడా వచ్చుచుండెను. రాముని రాజ్యపాలనము.

0: వ్యయస్థానమందున్న కుజిని మహాదశలో కేత్వంతరం వచ్చినది. దుష్ట దినములే వచ్చినవి. మహారాజా, ఈ స్వప్నదోష నివారణకు శాంతులు చేయించదను. ఈ దినము బొత్తిగా బాగున్నది కాదు. ఈ దినము పునర్వసు నక్షత్రముడిచే రామభద్రునకు జన్మతార.
1: ప్రథమే ప్రథమం త్యాజ్యం అని నాడనియా. పురోత్తమ, రేపు పుష్యమి నక్షత్రమగుటచే రామునికి సంపత్తారయగును కదా.
0: ప్రథమ క్లత్రమందలి ప్రథమ పుత్రునికి రాజ్యమందుంచతలంచుచుండా ప్రథమే ప్రథమం త్యాజ్యం మన అమంగళ వాక్యములు వచ్చినవేమి? హరిహరి, రేపు తారాబలమే కాదు, ఉదయలగ్నము రామకార్యమునకు సర్వ బలాన్వితమై ఉన్నది.
1: రామ సాన్నిధ్యమున సౌమిత్రి పవిత్రుడుగుతున్నాడు. మంధర సేవచే కైకతు స్వభావ ఎగుతున్నది. మంత్రి సుమంత, రామచంద్రుని ఇచ్చటకు రథముపై తోడ్కొనిరం. మునికుల తిలక,

0: అదిగో అదిగో రామచంద్రుడు వస్తున్నాడు.
1: గురుత్తమ, రాముడు నమస్కరించుచున్నాడు.
0: వత్స, కళ్యాణమస్తు.
1: తండ్రి నమస్కారం.
2: రామ నాయన చిరాయురస్తు. ఒక్కసారి మీ కౌకిలనిచ్చి ఈ పీఠమందు కూర్చుండుము నాయన. మంత్రి సుమంత, నీవు విపణ్యాది స్థలములకు పోయి తలచిన మనమింతకు ముందు తలచిన అంశములను వెల్లడించి ప్రజల అభిప్రాయం ఎటులున్నదో ఎరింగిరము నాయన.
3: అడుగులనే మహారాజా. మహారాజా మహారాజా, ఆహా ఆహా, శ్రీరామచంద్రమూర్తి మహోమహన్యం, అద్భుతం, పరమాద్భుతం. ఆహా, సకల జనులు ఆయన పటాభిషేక మహోత్సవమునకు అతి సంతోషముతో ఏకకంఠముతో అంగీకరించిన ప్రభు.

0: మంత్రి
1: రాఘవ. జనవాక్యము రాఘవులకు అవశ్య కర్తవ్యము కదా నాయన. నీవును జానకియు ఈ రాత్రి మీ అమ్మ కౌశల్యాదేవి అంతఃపురమున నేయుండు.
2: తమ ఇష్టానుసారమే తండ్రి. నమస్కారం. నాకు సెలవు.
1: పుత్ర శ్రీరామ కళ్యాణమస్తు.
3: వత్స రామచంద్ర కళ్యాణమస్తు.
4: శుభమగు రామచంద్రునికి సూర్యకులోత్త.

0: గురువర్యా, ఈ రాత్రి ఎటుల గడుచునో అని భయమగుతున్నది.
1: ఎందుచేత?
0: మంచి కార్యములు అంతరాయమునకు మెండు కదా మహానుభావ. గురువర్యా, ఆలోచించుతున్నారేమి? పట్టాభిషేక కార్యము నెరవేరును కదా.
1: పురుష ప్రయత్నము చేత.
0: పురోత్తమ, ఇప్పుడు పురుష ప్రయత్నము కాక స్త్రీ ప్రయత్నమేమున్నది? ఇప్పటి నుండి నేను కూడా ఎంతయో శ్రమనందినగాని రేపు మహోత్సవము జరుగనేరదు. గురువర్యా, ఇంక సెలవు.
1: కళ్యాణ వస్తు పోయినము.
2: నీవు ఈ కైకకు చెప్పిన విషయములు మిగుల యుక్తియుక్తముగా ఉన్నవి. దశరథ మహారాజు నాకియవలసిన రెండు వరములు నీవు చెప్పిన విధముగాని, ఒకటి భరతుని పట్టాభిషేకము, రెండవది రామ వనవాసముగా కోరెదను. నేనిప్పుడే కోప మందిరమునకు పోయేదను. మంధర, నీవు నా నాథుని, నా కడుకు పంపు యోచన చేయను.

0: తర్వాత దశరథ మహారాజు గారు వేయించున్నారు.
1: అంతఃపుర పరిచారకులారా, నా కైకేయి ఎక్కడ? ప్రాణప్రియ కైకేయి, ఇది ఏమి? నా వలన అపరాధమేమైనా జరిగినదా? ఎందులకీ కోపము? నేను నీ మాటకు ఎదురాడుదునా? ఇదిగో ఇటు చూడు, అబ్బా ఇటు చూడు, హరిహరి ఎంత కర్మ వచ్చినది.

నా ప్రారంభము. నన్ను మాట్లాడింపుకోము, నేను నీ మాటకి ఎదురు పలుకుదనా అని అంటివి. ఆహాహా, ఏమి మాటలు, ఏమి నడతలు, ఏ

0: ఏమి ప్రమాణములు, ఏమి వాక్చాతుర్యము, ఏమి కపట నాటకములు. చాలు చాలు, నీ విషయం అంతయు నేను ఎరుగుదును. ఇక నాతో మాట్లాడకుము.
1: ఆహా, ఏమి మాట్లాడుతుంటివి? నీవు అడుగుటయు నేను అంగీకరింపకపోవుటయ్యా. అటులెప్పుడైనా జరిగినా ఏ తనువునో జీవముండగా అటులెప్పుడైనా సంభవించునాయని. ఎంత మాట, ఎంత మాట!
0: ఉన్నది మాటల బండారమే.
1: మాటల బండారము లేక చేతల బండారము చూసెదవుగాక.
0: కోరనా, మాట తప్పవు కదా.
1: అడుగుము, అడుగుము. సర్వసన్నద్ధముగా ఉన్నాను. ఏది కోరినము అది ఏ ఎత్తును. కోరుకొనుము. ఏమి కావలయునో కోరుకొనుము.
0: పూర్వము తిమిధ్వజునితో నీవు యుద్ధము చేయుచు రథముపై మూర్ఛనొందినప్పుడు ఆ రథమును తోలుకొని రణరంగమునకు దూరముగా నిలిపి.
1: అవునవునవును, నచ్చకు తెచ్చుకొనుచున్నాను. అప్పుడు నీకు రెండు వరములు ఇచ్చితిని కదా.
0: ఇచ్చితివా లేక ఇచ్చిదనని చెప్పితివా?
1: నా వార్ధక్యముతో పాటు నీ పడుచుదనము కూడా ఇచ్చగుతున్నట్లున్నది సుమా. ఆలస్యమేలా ప్రాణనాయకి, ఇదియే ఇదే నా ప్రతిజ్ఞ. కోరుకొను, రెండు వరములే కదా.
0: సరే చాలు. ఓ త్రిమిసత్కోటి దేవతలారా, సూర్య చంద్ర భగవానులారా, ఓ పంచభూతములారా, ఓ దశ దిక్కులారా, వింటిరా, నా ప్రాణనాథుని భీకర ప్రమాణము మీరందరూ ఇందులకు సాక్షులు అయిన వినుము. నేను కోరునవి రెండే వరములు. ఒకటి, నాకు శత్రుస్థానమగు కౌశల్య కుమారుడు రామునికి 14 ఏండ్లు వనవాసము. ఇక రెండు, నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకము జరగవరేను.
1: నారాయణ, నారాయణ! కైకేయి, కాలును పట్టుకుని వశిష్ఠాదులను భరత పట్టాభిషేకమునకు ఒప్పించినచో అయ్యయ్యో, రామ వనవాస వరమును వదులుకొందువా.
0: రాముడు అరణ్యములకు పోయినప్పుడే కదా భరతునికి పట్టాభిషేకార్హత. కావున రేపు రామ వనవాసము తప్పదు.
1: అయ్యో రామా, ఎంత దుస్థితి సంప్రాప్తి. తప్పదా, తప్పదా రామా, రామా! ఓ సూర్య భగవానుడా,

0: రామా రామా.
1: తండ్రి నమస్కారం.
0: రామచంద్ర రామచంద్ర.
1: అయ్యో ఏమిది, మా తండ్రి గారు ఇట్టి విపరీతావస్థలో ఉండటం కారణమేమి అమ్మా? కైకేయి మాత,

0: రామచంద్ర, నీ తండ్రి గారికి నీపై కోపం ఎంత మాత్రమూ లేదు.
1: అమ్మా, నిశ్చయమే కదా ఈ అవస్థకు దేహపీడనము కారణమగున?
0: ఆయనకు దేహారోగ కారణమేమీనూ లేదు, దీనికి నీవే కారణము.
1: హరిహరి, ఎంత మాటలాడితివి తల్లి, నా స్వభావము బాగుగా గుర్తిరింగియు. ఇటు లానతీయ తగునా అమ్మా,

0: తెల్లవారినిది మొదలు 14 సంవత్సరములు నీవు దండకారణ్యమును వసింపవలేను. నీ పట్టాభిషేకములకు ఆర్జింపబడిన వస్తు సామాగ్రితో భరతుని పట్టాభిషేకము జరగవలేను. కావున నీవు శీఘ్రం ఆ ప్రయత్నములో ఉండుము. పొమ్ము. ఆ రామ, ఆగుము ఆగుము. ఈ ఆభరణములు పట్టు వస్త్రములు ఇచ్చట దిగబెడిచి నారలు ధరించి జటాదారివై కాననకు పొమ్ము. తెలిసినదా?
1: నాకు ప్రత్యక్ష దైవమైన నా తండ్రిని, నా మాతృదేవతలైన మిమ్ము స్వరాష్ట్రమును విడిచిపోవచ్చుండా జటాధారినై ఉండటం మరింత సంతోషము.

0: స్థిరపడినది కావున భరతుని పట్టాభిషేకం గురించి మీ తండ్రి గారుతోనూ మంత్రి సామంతాది వశిష్ఠాదులతోడును చెప్పి మరీ వనములకు పోవలేను, తెలిసినదా?
1: నీ ఆదేశానుసారము వారిని ప్రార్థింపులు తల్లి. తల్లిదండ్రులారా, నమస్కారం.

అన్నా, మహానుభావులకు మిమ్మలను కానలపాలు చేసి ఊరు పేరు లేని భరతుని సింహాసనముపై ఎక్కించుటకు పెద్దతనమునకు లక్షణమా?

0: మనల బాధించు కైకను గునుమాడా. అన్నా రామ, మిమ్మెవ్వరు అభ్యంతర పెట్టదనో సూచితను, నా వెంట రెండు, ఇప్పుడే మిమ్మల్ని సింహాసనముపై కూర్చుండబెట్టదను.
1: నీవు శ్రమపడాల్సిన పని లేదు నాయన, నాకేమి సింహాసనం అవసరము లేదు. శాంతి వహించి ఆలోచించు లక్ష్మణ, తల్లిగారైన కైకేయి మనకి ఏమీ అపకారము చెయ్యలేదు. చూడు నాయన.

0: అన్న, నన్ను కూడా మీతో రానిండు.
1: సీత, నీవు మీ అత్తమామలను చూచుకొనుచు అయోధ్యలో ఉండు.
2: ప్రాణనాథ, నేను కూడా మీతో వనవాసమునకు వచ్చదను. మీతోనే నా జీవిత శాశ్వతము. మీరు లేని నా జీవితము నరకతుల్యము.

0: సీత, నీ ప్రయాణము కూడా తప్పినది కాదు కదా. కానిండు, మనమందరము తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళదము. రెండు
1: అమ్మా కైకేయి మాత, సీతారామ లక్ష్మణులు జటావలకధారులైతే వస్తున్నారు తల్లి.
0: అమ్మా కైకేయి మాత, రాముడు నమస్కరించుచున్నాడు తల్లి. నేనిక సెలవు తీసుకుందును.
2: నేను ఇదివరకే ఇచ్చితిని కదా.
0: అమ్మా, భరతుడు ఈ సమయమున లేకపోవడచే నాకు చింతగానున్నది. ఆతడు వచ్చిన పిదప నేను వనవాసమునకు పోవచ్చు. ఆతనిని బిగ్గా కౌగలించుకుందినని చెప్పుమమ్మా. కైకేయి మాత, నీకు నమస్కారం. నేను ఎంతని శ్లాఘింతును తల్లి నిన్ను.

0: తండ్రి, రఘురాముడు మీకు నమస్కరించుతున్నాడు, మాకిక సెలవిండు.
1: తండ్రి, లక్ష్మణుడు నమస్కరించుతున్నాడు, మాకు సెలవిండు.
2: అత్తమామలారా, జానకి సవినయముగా నమస్కరించుచున్నది.
3: సీతాలక్ష్మణులారా, మీరు రామచంద్రుడి సేవలో కృతార్థులైన పోయిరండి. ఓ పంచభూతము.

తల్లిదండ్రులారా, గురు పూజ్యులారా, పురజనులారా, ఓ పంచభూతములారా, తెలియక మీదు మానసము తీరని బాధలు పెట్టి ఉన్నారు.

మీరందరూ నన్ను మన్నింపుడు. వలదు వలదు, మీరెవ్వరూ దుఃఖింపకడు. లక్ష్మణ, సీత రెండు పోగుదాం. కౌసల్య, కౌసల్య.

0: అమ్మ కైకేయి మాత, భారత శత్రుఘ్నుడు ఏం చేయుతున్నారు?
1: అమ్మా కైకేయి మాత, భరతుడు నమస్కరించున్నాడు. అమ్మా ఎర దుఃఖించున్నావు, అమ్మా ఎర శోకించున్నావు. నాయుడు గారికి జబ్బు చేసినదా?
2: లేదు, రోగం ఎంత మాత్రమూ లేదు. అది ఏమి ప్రారంభము గాని ఆ దినము నుండి దృష్టి సంపూర్ణముగా నశించిన.
1: ఏ దినము నుండి? ఎంతకు మునుపు రోగమే లేదంటివి, ఇప్పుడు ఆ దినము నుండి రోగారంభం అవుతుంటివి. అబ్బా నాకు కంపమెత్తుతున్నది, ఏమైనదో ఏడ్చు చెప్పక చెప్పి ఏడ్చము చెప్పుము. పోయి నేను కూడా చూచివత్తును, నువ్వు కూడా నాతో పాటు రమ్ము.
2: ఇప్పుడు మనము పోయిన లాభం ఉంది తండ్రి.
1: కారణమేమి?
2: వశిష్ఠ భగవానుడు వచ్చిన గాని మీ తండ్రిని పైకి తీయవారు.
1: పైకి తీయటేమిటి? ఎక్కడ నుండి?
2: తైల ఘటము నుండి నాయన.
1: అయ్యో తండ్రి, మరణించినారా? అయ్యయ్యో తండ్రి, హా తండ్రి, నీ అవసాన కాలంలో నీ వద్ద లేకపోయినా నేను నువ్వు శత్రుఘ్నుడు. ఎంత దురదృష్టవంతుడు తండ్రి, ఎంత దురదృష్టవంతుడు.
3: హా తండ్రి, మీరు మరణించినారా?
1: హా తండ్రి.

0: కామములు సార్థక జయము అభాగ్యమెంతయో.
1: ఈ విషయములో అన్నదమ్ముల నలుగురు అదృష్టము ఒకే రీతిగా ఉన్నది.
2: రామలక్ష్మణుడు తండ్రి గారి వద్ద లేరా? ఎక్కడికి పోయి?
1: సీతతో కూడా వనమునకు పోయి
2: వేటకై కాబోలు.
0: ఆ తండ్రి, ఆ తండ్రి, ఇంత వాడమైన నీవు నలుగురు పుత్రులను పొంది కృతజ్ఞత దిక్కు మారిన పొంది తండ్రి, మేమెంత దౌర్భాగ్యం.
2: నేనిప్పుడే శ్రీరామచంద్రుని పాదములు కొలువుపోయితురు సెలవు తల్లి.
1: సరే కాని ఎంత విచారించినను మీ తండ్రి గారు ఒత్తురా ఏమి? వారికేమి, పెద్దలు మహాదృష్టవంతులు, నేను చెప్పినట్లు మాతృభక్తి పరాయణుడవై ఆచరించదవా?
0: ఆచరడమొకేమి, ముందు చెప్పుము.
1: రాజ్యమో రాజ్యమో అని ఏడవక రామా రామా అని ఏడ్చదవేమి? నేను నీ తండ్రిని ప్రోత్సాహపరచి తత్పూర్వ దత్తములు గల రెండు వరములను పొంది ఉంటుంది. మొదటిది రామ వనవాసమును, రెండవది నీ పట్టాభిషేకముగా వాంఛించి గ్రహించి తిని నీ కొరకే నాయన.
0: ఈ రాజ్యము నేను అపేక్షించి తినా అన్నీ నా చెప్పి తినా రఘువంశ నాయకామణి అయిన శ్రీరాముని అడవులో కంపి పెనిమిడిని చంపి కన్న కడుకు చేత తినరాని తిట్లు తినుచుంటే ఇంకా బ్రతికి ఉంటుంది. నీ ముఖము చూడకూడదు, సౌమిత్రి కత్తికి ఎరగాకుండా నీవు ఇంకా ఎట్లు బ్రతికి ఉంటువో నాకు తెలియకున్నది.
1: ఇంతటి వాడవైన పుత్రుడవు నీవుండగా ఇంకొకరు నన్ను చంపుటెందుకు?

0: నీవే చంపము. ఓ చంపము, నీవే చంపము నాయన.
1: చంపవేమి చంపవేమి, గెడ మీదకు వచ్చున్నావు. నిన్ను చంపిన పుణ్యమే కాని పాపం రాదు. కాని అట్లు చేసినతో రామచంద్రుడికి నీ మీద ఏమి కోపం వచ్చునో సందేహిస్తున్నాను. నీ వల్ల బాధపడుతున్నా ఇప్పుడు శ్రీరామచంద్రుడే ఇప్పుడు నీకు ప్రాణరక్షకుడైనాడు. తుచ్చురాలా, పాపిస్తున్నారా? తల్లి ప్రేమను పెంచి ఉల్లము పోషించి వనవాసమున కంప పరమ

0: అన్నా భరత, దీనికంతటికీ కారణము ఈ మందరయే. ఇదిగో ఖండ ఖండలుగా కోసి కావు కావు మనడి కాకులకు ఎరబెట్టెదను మహాత్మా. కోసి మందర, ఆగు ఆగు, నిలు. తప్పు చేసిన దీనిని ఉపేక్షించడం తగవు కాదు, సంపుటకు సెలవిండు.
1: సెలవిచ్చినప్పుడు నీవెంత సమర్థుడవో నేను అంతే సమర్థుడను. తండ్రి తరువాత తండ్రి అంత చేస్తా ప్రార్థించట్లేదు. మనకు తండ్రిగారైనను అన్నగారైనను తల్లి అయినను ఆ కౌశల్యాదేవి. దీని గురించి ఆనతిట్లున్నదో అట్లు ఆచరిపు తమ్ముడా.
0: అన్నా భరత, మనమెంత దౌర్భాగ్యులము. జనకులను కోల్పోయితిమి, అన్న రామునకు దూరమైతిమి.
2: కొలట మంధర, నా కాళ్ళపై పడకు, బయటికి పోము. భరతుడు రాజ్యం అంగీకరింపడు అంగీకరింపడు సుమా అని నేను ఎన్ని విధములు చెప్పినాను వినక, ఈ కైకేయిని ఈ కుతంత్రంలో దింపి నా గొంతు కోసి పొమ్మావరకు పొమ్మావు. ఆహా.

గురుదేవుడు వశిష్ఠ వారి భరత నమస్కరించున్నారు. మహానుభావ, కనిన తండ్రిని నా మూలమున జంపి అడవి కగ్రజునను గోచి వెడలు గొట్టి

0: కుమార భరత, కాలగతికి ఎవరేమి చేయగలరు? విచారింపకు వత్స భరత, లెమ్ము రామభద్రునికి నీపై ఎంత మాత్రము కోపము లేదు. భయపడకు నాయమా, భయపడకు.
1: గురువర్య, నేనిప్పుడే జడ్లు నాలుగు ధరించి తాపస్వేషం పోని వనవాసములకేగి శ్రీరామచంద్రుని పాదములు సేవించి ఇసుకు తీసుకుని వచ్చి సింహాసనం అధిష్టింపజేయుదును ఆచార్యవర్య. శాశ్వత దేహ సౌక్ష్యమని.

0: అన్నా రామచంద్ర, అన్నా రామచంద్ర. అగ్రజ, మహోపద్రవము సంభవింపనున్నది. భరతుడు సైన్యముతో మన పైకి దాడి చేయవచ్చుచున్నాడు. నేను ఒక్కడనే పోయేవాని.
1: లక్ష్మణ, భరతుడు ఇచ్చిన వచ్చుడు నిశ్చయమే కదా నాయన.
0: అగ్రజ, రామచంద్ర,

కానీ మీరందరూ రామానుజులే కదా. తన తల్లిని నిందించి పట్టాభిషేకం వల్లక మనలో చూచుటకు భర్తను వచ్చుచున్నాడు అని నా

0: లక్ష్మణ నీకే కాదు, భరతనకు కూడా అట్లే. సరే గాని నా మనసు భరతను చూచుడకై వీళ్ళూరుచున్నది. మనము పోయి పర్ణశాల వద్దనే భరతాదులను కలుసుకుందాము. రమునాయన.
1: అన్నా రామచంద్ర, నీ దాసుడి భరతుడు సవినయముగా నమస్కరించున్నాడు. అగ్రజ రామచంద్ర, మీరు అయోధ్యకు రావాలి, మమ్మల్ని పాలించాలి. నన్ను క్షమించు అగ్రజ రామచంద్ర, నన్ను క్షమించు రాము.

వాత్సల్యము నాయన. అట్లా కాదు, తండ్రి గారి ప్రమాణము మరవకున్నాయన. తండ్రి గారి ఆనతకు ఒక నివ్వరముల్లందైన మనోఖేదము చేసిన ఉత్తమలోక సౌఖ్యమునకు భంగము కలుగును. నీవు అయోధ్యకు పొమ్ము నాయన. నేను అరణ్యవాసమైన పిదప తప్పక వత్తును. సోదరా భరత, నీ మనసు నాకు తెలియనిది కాదయ్యా.

0: నీకు ఇష్టమైన దానిని వాంఛించుము నాయన.
1: రామచంద్ర, మీ చెడములతో మీ పాదుకలు స్పృశించను, వాటిని నేను కైకొందను.
0: అట్లే కానిమ్ము నాయన.
1: మహాత్మా, మహాప్రసాదం ఈ విధముగానైనా ఈ దాసుని కరుణించితం జ్ఞాపం చేసింది. మాతా పిత్రులు తలంచుచు, రామ పాదుకులు సేవించుచు, సీతారాములు స్మరించుచు, గతావల్కధారుడై 14 సంవత్సరము శ్రీరామచంద్రమూర్తి ప్రతినిధిగా రామరాజ్యం ఎలుదును. 14 సంవత్సరములు గడిచిన ఉత్తర క్షణమున మీరు రాకుండా నేను అగ్నిప్రవేశం చేయను సోదరా, అగ్నిప్రవేశం చేయను. నిశ్చితము, నిర్ధారణము, నిస్సందేహము సోదరా, నిస్సందేహము.
0: రాకపోవుట కూడా నా సోదరా భరత, నీ జన్మము ధన్యమయ్యా. నీ ప్రేమ అచంచలము, నీ చాతుర్యము శ్లాఘనీయము, నీ పితృభక్తి, మాతృ ఆదరణ, సోదర ప్రేమలు అనిర్వచనీయము నాయన.

0: భరత, ఈ పాదుకలు ఎక్కడ అభిషేకించడం?
1: గురువయ్య, రామకృష్ణ ప్రవేశిస్తున్నా, ఈ పాదుకలు నంచి గ్రామంలో అభిషేకించను.

0: సరే పోవుదము రమ్ము భరత, పోవుదము రమ్ము.
1: గురువర్యాలోచించొచ్చున్నది, చిత్రకూటం ఎక్కడా, నంది గ్రామం ఎక్కడా? చూడు గురువర్య, ఎక్కడ చిత్రకూటమది, ఎక్కడ నంది సుగ్రామం ఎక్కడో.

ఇంపుగ పాదుక పట్టమందగా. గురువర్యా, దేహమా శాశ్వతం, ఈ పాదుకాభిషేక వైభవమైన నా కన్నులారా నేను చూసుకుందులో లేను. కావున ఇక్కడే నేనే సింహాసనం, నా స్వరూపే శ్రీరామ పాదు ఉంచుకుంటుంది. అభిషేకం పడు.

0: మీరింతవరకు శ్రీ విజయ కృష్ణ నాట్య మండలి వైరావు వారు సమర్పించిన పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం విన్నారు.
1: రచన శ్రీ యు శశికిరణ్, నిర్వహణ శ్రీ కె శ్రీనివాసరావు.
0: రేడియో నాటకీకరణ శ్రీ పి జయరామయ్య. కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ నక్కా సుధాకర్ రావు.
1: ఇందులోని పాత్రలు, పాత్రధారులు:
0: దశరథుడు శ్రీ బోయన వెంకటేశ్వరరావు,
1: రాముడు శ్రీ చిలుకూరి బాబురావు,
0: లక్ష్మణుడు శ్రీ యువి రామయోగి,
1: భరతుడు శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ,
0: శత్రుఘ్నుడు శ్రీ కె నారాయణరావు,
1: వశిష్ఠుడు శ్రీ యు రవికృష్ణ,
0: సమంతుడు శ్రీ జి బాబురావు,
1: భటులు శ్రీ ఏపి ఆదినారాయణ, శ్రీ పి నాంచారయ్య,
0: కైకేయి శ్రీమతి కె లక్ష్మీకరుణ,
1: సీత శ్రీమతి పి ఉదయలక్ష్మి, ఇంకా కుమారి లలిత కీర్తన పాల్గొన్నారు.
0: సంగీతం హార్మోనియం ఎస్ కనకారావు, కీబోర్డ్ కె గోవిందరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వీరాలంటారు. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండ శ్రీదేవి, 6:35 రైతు సంవత్సరంలో పొగాకు లద్దె పురుగు నివారణ కొన్ని వివరాలు, 7:15 భాగస్వామి నాటిక, 7:45 సత్యాన్వేషిణి సోదరి నివేదిత ప్రసంగం, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 9:05 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429538, మరొక ఫోన్ నంబర్ 2950399. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం, 10:00 పూల జాతర బతుకమ్మ సంబరాలు రూపకం ప్రసారమవుతుంది, అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం, 12:40 తిరిగి

సాయంత్రం 5:30 చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:30 కిన్నెరలహరి. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో పూలలో కొలువైన ప్రకృతి దేవత బతుకమ్మ. 5:00 డి సరోజిని బృందం గానం చేసిన బతుకమ్మ పాటలు. సాయంత్రం 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యోజనల కార్యక్రమంలో ఏఐ స్టార్టప్స్లో అవకాశాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ కాలక్షేపం హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:04 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.